పండిట్ చంద్రశేఖర్ వాజే గానం చేసిన వందే మాతరం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 ఆంగ్ల సంవత్సరం, సెప్టెంబర్ నెల 21వ తేదీ సోమవారం. నిలయంలో సమయం ఉదయం 5:58. శ్రోతలకు శుభోదయం. నేటి ఉదయం ప్రసారంలోని కార్యక్రమాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలు, ఇంతవరకు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి పి సుశీల గానం చేసిన శివార్పణం శివభక్తి గీతాలు మూడవ భాగం విన్నారు. ఇంతటితో నేటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వినదగు మాట, వ్యాఖ్యాత డాక్టర్ పాటిబండ్ల విజయలక్ష్మి. ఈ చరాచర సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. ప్రాణమున్న ప్రతి జీవికి ఆహారం అత్యవసరం. ఆహారం లేకుండా ఏ జీవి మనుగడ సాగించలేదు. ఈ సృష్టి అంతటికీ మకుటాయమానంగా మానవుని సృష్టించాడు భగవంతుడు. ఇతర జీవరాశులతో పాటు మానవునికి కూడా ఆహారం అవసరమే. శరీర పోషణకు, బుద్ధి వికాసానికి, జ్ఞాన సముపార్జనకు ఆహారం అవసరం. మనం తీసుకునే ఆహారం 4 విధాలుగా ఉంటుంది. అవి భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం. భక్ష్యం అంటే పంటితో నమిలి తినే పదార్థాలు. భోజ్యం అంటే అన్నం, కూరలు మొదలైన మెత్తని పదార్థాలు. చోష్యం అంటే ద్రవరూపంలో ఉండే మజ్జిగ, రసం, పులుసు, పాలు, పండ్ల రసాల వంటివి. లేహ్యం అంటే పచ్చళ్ళు. 2-3 పదార్థాలు కలిపి నూరి తయారు చేసేవి. ఈ 4 విధాలైన ఆహారాలను మనం నిత్యము ఆరగిస్తున్నాం. మనం భుజించిన ఆహారంలోని స్థూల భాగం మలంగా విసర్జించబడుతుంది. అందలి సూక్ష్మ భాగం మనస్సుగా రూపొందుతుంది. కనుక మానవుడు స్వీకరించే ఆహారమే అతని గుణాలను నిర్దేశిస్తుంది. అతని ప్రవృత్తి, ప్రవర్తన ఆహారం మీదనే ఆధారపడి ఉంటాయి. భగవద్గీత మానవులను సాత్వికులు, రాజసికులు, తామసికులు అని 3 విధాలుగా విభజించి వారికి ఇష్టమైన ఆహారం ఎలా ఉంటుందో ఈ విధంగా తెలుపుతుంది. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యాహ స్నిగ్ధాహ స్థిరా హృద్యాహ ఆహార సాత్విక ప్రియాహ. ఆయుర్దాయము, బుద్ధిబలము, శరీరబలము, ఆరోగ్యము, సుఖము, సంతోషము వీటిని వృద్ధి చేస్తూ రసము చమురు కలిగి చాలా కాలం ఆకలిని అణిచిపెట్టి మనసుకు ఆహ్లాదం కలిగించేవి సాత్వికులకు ప్రీతి కలిగించే ఆహార పదార్థాలు. కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసశ్రేష్టా దుఃఖశోకామయప్రదా. బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారము కలిగి చమురు లేకుండా వెర్రి దాహం పుట్టించే ఆహార పదార్థాలు రాజస ప్రవృత్తి కలవారికి ఇష్టంగా ఉంటాయి. ఇవి శరీరానికి బాధను, మనస్సుకు వ్యాకులతను కలిగించడమే కాకుండా వ్యాధులను కూడా కలుగు చేస్తాయి. యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. చల్లబడిపోయినది, సారం లేనిది, వాసన కొడుతున్నది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారం తామస ప్రవృత్తి కలవారికి ఇష్టం అంటాడు శ్రీకృష్ణ.

0: కృష్ణ పరమాత్మ. దీనిని బట్టి చూస్తే మానవుడు సాత్వికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అర్థమవుతుంది. అయితే సాత్వికాహారం పేరుతో కొందరు పాలు, పెరుగు, పండ్లు, తీపి పదార్థాలు అధికంగా తీసుకుంటూ ఉంటారు. అతిగా పాలు, పెరుగు, పండ్లు ఆరగించటం కూడా రజో తమో గుణాలకు దారితీస్తుంది. అతి సర్వత్ర వజ్జయేత్ అని కదా పెద్దల మాట. ఇక్కడ మరొక ముఖ్య విషయాన్ని గుర్తించాలి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములనే పంచేంద్రియములు, అనగా శబ్దాన్ని గ్రహించే చెవి, స్పర్శను తెలిపే చర్మము, రూపమును చూచే కన్ను, రసమును ఆస్వాదించే నాలుక, గంధమును ఆఘ్రాణించే నాసిక, ఈ ఐదు ఇంద్రియముల ద్వారా కూడా సాత్వికాహారాన్ని తీసుకోవాలి. ఒక్క నాలుక ద్వారా సాత్వికాహారాన్ని తీసుకుని తక్కిన నాలుగింటి ద్వారా రజో తమోగుణాహారాన్ని తీసుకుంటే అది సాత్వికాహారమని చెప్పడానికి వీలు కాదు అంటారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. చెవి ద్వారా కూడా సాత్విక శబ్దాన్ని మనం ఆరగించాలి. పరనింద, పరదూషణ, అపవిత్రమైన కఠినమైన వాక్కులు మన కర్ణరంధ్రముల ద్వారా స్వీకరించకూడదు. పవిత్రమైన, శాంతమైన, పరోపకార సంబంధమైన వాక్కులను శ్రవణం చేయాలి. ఇతరుల మంచిని, పవిత్రతను శ్రవణం చేయడానికి మాత్రమే చెవులను ఉపయోగించుకోవాలి. అదేవిధంగానే సాత్వికమైన దృష్టిని అలవర్చుకోవాలి. ప్రకృతి సౌందర్యమును, దివ్యత్వమును అందించే సుందర దృశ్యములనే వీక్షించడానికి ప్రయత్నించాలి. కానీ అసహ్యమైన, అసభ్యకరమైన, అశ్లీల దృశ్యాలను తిలకించకూడదు. దృష్టి దోషములు కలగకుండా జాగ్రత్త వహించాలి. ఇక నాసిక ద్వారా సుగంధాన్ని ఆస్వాదించాలి. అందుకే పూజా ప్రదేశంలో సాంబ్రాణి వేస్తారు, అగరవత్తులు వెలిగిస్తారు, సుగంధ పుష్పాలను దైవానికి సమర్పిస్తారు. ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన సువాసనలను గ్రోలాలి తప్ప దుర్గంధమును గ్రోలితే అది అనారోగ్యానికి దారితీస్తుంది. నాలుగవది స్పర్శ. ఎవరంటే వారిని తాకడం, షేక్ హ్యాండ్ ఇవ్వటం కూడా మంచిది కాదు. దుస్సంగంతో చేరినప్పుడు మనలోని పవిత్ర భావములు కూడా దుర్భావములుగా మారవచ్చు. కనుక సత్సంగములో చేరి, సన్మార్గంలో ప్రవేశించి, సత్కార్యములు ఆచరించి దేహమును కూడా పవిత్రం కావించుకోవాలి. కాన పంచేంద్రియముల ద్వారా సాత్వికమైన శబ్దమును, సాత్వికమైన దృష్టిని, సాత్వికమైన సుగంధమును, సాత్వికమైన సంగమును, సాత్వికమైన ఆహారమును ఆరగించినప్పుడే అది సాత్వికాహారం అవుతుంది అంటారు భగవాన్ బాబా. ఈనాటి యువతీ యువకులు, బాలబాలికలు ఈ నియమాన్ని ప్రత్యేకంగా నియమించుకుని పాటించటం అత్యవసరం. ఐదు ఇంద్రియముల ద్వారా సాత్వికాహారాన్ని స్వీకరించినప్పుడు జేసే అన్న, వైసే మన్ అన్నట్లుగా ఎట్టి ఆహారాన్ని స్వీకరిస్తే అటువంటి భావాలే మన మనస్సులో చెలరేగుతాయి. సాత్వికాహారాన్ని ఆరగించినప్పుడు మనోభావాలు కూడా సాత్వికంగా మారతాయి. అప్పుడు సమాజంలో నిత్యమూ జరిగే అనర్థాలు, అల్లకల్లోలాలు, హింసలు, హత్యలు మొదలైన వాటికి ఏమాత్రమూ తావుండదు. మానవాళి యావత్తు సుఖశాంతులతో జీవించగలుగుతారు. అప్పుడే లోకాస్సమస్తాః సుఖినో భవంతు అనే వైదిక ప్రార్థన సార్థకమవుతుంది.
1: డాక్టర్ పాటిబండ్ల విజయలక్ష్మి వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు. ఇందులో వంగసాగులో యాజమాన్యం అందిస్తున్నవారు శ్రీ ఎ హేమంతరాజు.
2: రైతన్నలకు నమస్కారం. వంగ పంటను ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల సాగు చేయడం జరుగుతూ ఉంది. విత్తే సమయం విషయానికి వస్తే, అంటే నారు కోసం, శీతాకాలపు పంటగా అక్టోబర్ నవంబర్లో విత్తవచ్చు. నారు నాటుకునే సమయం విషయానికి వస్తే నవంబర్ డిసెంబర్లో 21 నుంచి 30 రోజుల నారును నాటుకోవలసి ఉంటుంది. అక్టోబర్ నవంబర్లో వేసుకున్న నారును నవంబర్ ఆఖరి డిసెంబర్లో నాటుకోవచ్చు. ఇక నేలల విషయానికి వస్తే బాగా నీరు ఇంకే నేలలు దీనికి బాగుంటాయి. ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా కూడా ఉంటాయి. చౌడు నేలలైతే ఈ పంటను సాగు చేసుకోవడానికి పనికిరావు. ఎకరాకు సూటి రకాలకు 260 గ్రాములు, సంకరజాతి రకాలకు 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఇక రకాల విషయానికి వస్తే మన రాష్ట్రంలో భాగ్యమతి,

0: పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ, ఆర్కషిల్ రకాలు బాగా ఉపయోగపడతాయి. ఇక సంకరజాతి రకాల విషయానికి వస్తే ఊదారంగు గుండ్రటి రకాలు, ఇందులో ఆర్కా నవనీత్, పూసా హైబ్రిడ్ 6, మహికో హైబ్రిడ్ 2, 54, ఉత్కర్ష, మోహిని, మంజు, సంజు రకాలు ఉంటాయి. ఇందులో ఊదారంగు గుత్తి రకాలు విషయానికి వస్తే మహికో రవయ్య, మహికో హైబ్రిడ్ 3, ఊదారంగు పొడవు రకం పూసా హైబ్రిడ్ 5, పచ్చటి పొడవు రకాలు మహికో హైబ్రిడ్ 9, గ్రీన్ లాంగ్ హరిత, హర్షిత, బిహెచ్ 0028, 1311 ఈ రకాలు. ఇక పచ్చటి గుండ్రటి రకాల విషయానికి వస్తే మహికో హైబ్రిడ్ 5, 6, గ్రీన్ బంచ్, ఊదారంగు చారల రకాలు కల్పతరు, మహికో హైబ్రిడ్ 11, 16. ఇక నేల తయారీ విషయానికి వస్తే నేలను 4 నుంచి 5 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. ఈ పంటకు బోదెలు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 4x5 చదరపు మీటర్ల మళ్లను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడి పెంపకం విషయానికి వస్తే ఆ రంగుళాల ఎత్తు ఉండే 1x4 మీటర్ల సైజు గల నారుమళ్లను తయారు చేసుకోవాలి. 1 ఎకరాకు 10 నుంచి 12 నారుమళ్ళ నారు సరిపోతుంది. 250 గ్రాముల విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వరసల్లో విత్తుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్ లేదా ఇండోఫిల్ M45 అనే మందుతో విత్తన శుద్ధి చేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది. ఆ తర్వాత కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను కూడా పట్టించి విత్తుకోవాలి. విత్తిన తరువాత మాగుడి తెగులు వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు, నీరు మళ్ళలో నిలిచినప్పుడు ఆశిస్తుంది. మొక్కల మొదళ్ల వద్ద కుళ్ళి నారు చనిపోతుంది. నారు ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించడానికి అవకాశం ఉంది. దీని నివారణకు గాను కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధి ఇస్తూ 2 నుంచి 3 సార్లు నారుమడిని బాగా తడపాల్సి ఉంటుంది. నారును పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేసుకోవాలి. నాటే దూరం పొడవుగా నిటారుగా పెరిగే రకాలకు, అంటే పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండ్, అర్కసీల్, భాగ్యమతి, శ్యామల ఈ రకాలకైతే 50x50 సెంటీమీటర్లు. గుబురుగా పెరిగే రకాలకు, అంటే పూసా క్రాంతి, ఆర్కా కునుమాకర్, గులాబీ ఈ రకాలకైతే 75x50 సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాల్సి ఉంటుంది. ఎకరాకు 100 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలో వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బోప్యూరాన్ గుళిక మందులను వేసుకుంటే వీటిని నివారించుకోవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేసి కలయదున్నాలి. 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషులనిచ్చే ఎరువులను చివరి దుక్కులో వేయాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60 మరియు 75వ రోజున పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికం చేసి వేయాల్సి ఉంటుంది. కలుపు నివారణ అంతర కృషి. ఈ పంటను నాటే ముందు పెండి మిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు లేదా ఆక్సిఫ్లోరోపిన్ 23.5% చొప్పున 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని నాటే ముందు పిచికారి చేయాల్సి ఉంటుంది. నాటిన 25-30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పైపాటు ఎరువులు వేసే ప్రతిసారి గొయ్యి త్రవ్వి బోదెలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే నాటే ముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి 7 నుంచి 10 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు నీటి తడలు కాయలు కోయడానికి 1 నుంచి 2 రోజుల ముందు ఇవ్వాలి. లేకుంటే వంకాయలు ఎక్కువ చేదుగా ఉంటాయి. ఈ పంటలో ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలంటే ముందుగా పురుగుల విషయానికి వస్తే మొవ్వు మరియు కాయతొలచు పురుగు. నాటిన 30-40 రోజుల నుండి ఈ పురుగు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగజేస్తుంది.
1: సేద్యపు శుద్ధులు ఇందులో వంగ సాగులో యాజమాన్యం అందించిన వారు శ్రీ ఏ హేమంతరాజు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ పారో జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. వార్తల వివరాలు: పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Now I am building a new capital, that is Amaravati again. I am totally confident Amaravati will be the future model of city. If Amaravati can demonstrate this at scale, if every growing Indian city can demonstrate this at scale, we can create a new model of urbanization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
0: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వేదిగా ఆయన స్పందిస్తూ,

0: రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెశెట్టిపల్లి వద్ద నిర్వహించే హంద్రీ నీవా జలహరితి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరేంద్రనేశ్వరరావు తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కును మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,560 మందికి 19,98 కోట్ల రూపాయలను ఆర్థిక సాయాన్ని అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయనిధి వారు సహాయం చేస్తున్నారు. కొండేపు నియోజకవర్గంలో ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2,600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైచిలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆనందదాయక ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు సంజీవని ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిన్న కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మలేషియా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3,79 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విద్యేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ,
3: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విజయేశ్వరం నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్ళీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ రోడ్స్ డ్రైన్స్ 3,79 కోట్ల రూపాయలు, గ్రాంట్లు 10 కోట్ల రూపాయలు తెస్తూ ఉన్నాం.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్న దర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
4: ఆరో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మార్మోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: తెలంగాణలోని కరీంనగర్ను మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మైభారత్ యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మైభారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2,10,00,000 రూపాయల అంచనా వేతనం నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఊటగోరు రోడ్డు నుంచి ఎర్రగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత గుజరాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 24వ భాగం, రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో అన్నమయ్య పదాల్లో దేశీయత, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారి ప్రసంగం. అనంతరం భక్తిమాల సినీ భక్తి గీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 చిత్రసీమ, 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి, 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఈరోజు మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక ఇవాల్టి సాయం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. సమన్వయం

ప్రియే హేమంతరాజు, 6 గంటలకు లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ. ఈరోజు రాత్రి 7 గంటలకు లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తారు శ్రీ బి సాధుశేఖర్, శ్రీమతి వి బాలనారమ్మ బృందం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి కడప కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభా వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, 8:45 చిత్ర జగత్ హిందీ చలనచిత్ర గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, 10:00 జపాన్లో జరిగిన 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ ముఖ్యాంశాలు, 10:20 కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం. గానం శ్రీమతి డి సురేఖ.

శ్రీమతి డి సురేఖ గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్య శాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పథకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారి స్వారి ప్రపంచ పునరుద్ధరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మకుమారిస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత ఆరోగ్యం జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయి.

0: అని అన్నారు. జీవ వైవిధ్య నష్టం, నీటి కొరత, భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్ట్రపతి చెప్పారు.
1: विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है. इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय, क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है.
0: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక, ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే అంశంపై సిబిఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సిబిఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సిబిఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ధ విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా JASDF యుద్ధ విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వళరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచికా తరియల్ తన మూడవ పథకాన్ని ఖాయం చేసుకుంది.

0: మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్కు చెందిన టియో హుయ్ యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ధి, ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ధి శకానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక, మతపరమైన వైభవాన్ని పునరుద్ధరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్ధికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే అన్ని అధికారిక, వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పథకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి పి అనురాధ. శ్రోతలకు శుభోదయం. ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 24వ భాగం, రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో అన్నమయ్య పదాల్లో దేశీయత, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారి ప్రసంగం. చివరిగా భక్తిమాల సినీ భక్తి గీతాలు వింటారు. మరి ముందుగా విందాం.

0: ముఖాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
4: సమాచార వేదిక. అనంతపురం జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఎడతెరపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి చెక్డ్యాములు నిండాయి, వాగులు వంకలు పొంగాయి. ఎండిపోయిన పంటలకు వర్షం జీవం పోసిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో అప్పటి వరకు ఎండవేడిమికి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

ఉంది. విడపనకల్లు మండలం పెంచులపాడు, కణేకల్లు మండలం హానకనాహాళ్ సొల్లాపురం గ్రామాల మధ్య వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు 3 నెలల తర్వాత ఈ ఖరీఫ్ సీజన్లోనే అతిపెద్ద వర్షం ఇదే అంటున్నారు. జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 21వ తేదీ అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ ద్వారా అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. తనతో పాటు జేసీ విష్ణుచరణ్, ఇతర అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారు. అన్ని రకాల సమస్యలపై వినతులు ఇవ్వవచ్చన్నారు. గతంలో అర్జీలు ఇచ్చి ఉంటే తగిన రసీదులను వెంట తీసుకుని రావాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

మంత్రి నారా లోకేష్ 22వ తేదీన రాప్తాడులో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ జగదీష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ పరిటాల రవి కాంస విగ్రహాల ఆవిష్కరణ ప్రాంగణం, కార్యకర్తల సమావేశ స్థలం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జీ పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ది పథకాల అమలుతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. సోమంతేపల్లి మారుతీనగర్లో టీటీడే వాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన 40 లక్షల రూపాయలతో అయోధ్య రామ ఆలయ నిర్మాణ పనులకు తెలుగుదేశం పార్టీ నాయకులు కాలనీవాసులతో కలిసి ఆమె భూమి పూజ చేశారు. రామాలయాన్ని 12 సెంట్ల స్థలంతో అద్భుతంగా నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా త్వరలో 16 భజన మందిరాల నిర్మాణాలకు అనుమతులు, నిధులు విడుదల కానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిగిలో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి 1.8 కోటి రూపాయలు, వడిగేపల్లిలో అమ్మవారి ఆలయ గోపురానికి 20 లక్షల రూపాయలు, మరువపల్లిలో ఆంజనేయస్వామి ఆలయానికి 20 లక్షలు, పెనుగొండ ఐముక్తేశ్వర స్వామి ఆలయానికి 3 కోట్ల రూపాయలు, వానమూలు రంగనాథస్వామి ఆలయానికి 2 కోట్ల రూపాయలు, అలాగే రాగిమేకలపల్లి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి 80 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరైనట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సగర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ వెంకటేష్ పాల్గొన్నారు. విజన్ ఆఫ్ ది వికసిత్ భారత్ జీ 2047 పురస్కరించుకొని జిల్లాలోని ప్రభుత్వ జెడ్పీ ఎయిడెడ్ పురపాలక ఆన్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని డీఈఓ ఆయూబ్ హుసేన్ ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థుల వివరాలు 21వ తేదీ, అంటే ఈరోజు సాయంత్రంలోపు ఉప విద్యాశాఖాధికారి కార్యాలయాలకు పంపాలన్నారు. శ్రీ సత్యసాయి విశ్వమానవాళికి అందించిన మానవసేవే మాధవసేవ సందేశాన్ని విస్తృతం చేయడమే లక్ష్యమని దేశీయ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు నిమేష్ పాండే పేర్కొన్నారు. ఆదివారం సాయి కుల్వంత్ మందిరంలో శ్రీ సత్యసాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. షార్ట్ ఫిల్మ్లో రాణించిన యువతకు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, సతీమణి, హిమవాహిని జ్ఞాపికలు అందజేసి అభినందించారు. సత్యసాయి సందేశాన్ని సినిమా, షార్ట్ ఫిలిం ద్వారా యువతకు చేరవేయడం, సేవా కథలను తెరపై చూపించి అందరినీ సేవా మార్గంలో నడిపించే దిశగా అడుగులు వేయడం అభినందనీయమని సినీ దర్శకుడు భరత్ బలా పేర్కొన్నారు. సత్యసాయి మహాసమితిని బారులు దీరి దర్శించుకున్నారు. భక్త బృందం ఆలపించిన వేద పఠనం ఆకట్టుకుంది.

0: వార్తాపత్రిక ఆధారంగా సేకరించిన సమాచారం విన్నారు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: నవల స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపోవులు 24వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. అక్కడ చేరిన తర్వాత ఆ హాస్పిటల్ తన పెదనాన్న గోకులకృష్ణగారి పేరిట కట్టబడినదని తెలుసుకుంటుంది. ఆ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో క్రమశిక్షణతో తక్కిన హాస్పిటల్స్కి భిన్నంగా రోగుల బాగు కోసం అహర్హం కృషి చేస్తున్నట్టు తెలుసుకుంటుంది.

నవల స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపోవులు 24వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. అక్కడ చేరిన తర్వాత ఆ హాస్పిటల్ తన పెదనాన్న గోకులకృష్ణగారి పేరిట కట్టబడినదని తెలుసుకుంటుంది. ఆ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో క్రమశిక్షణతో తక్కిన హాస్పిటల్స్కి భిన్నంగా రోగుల బాగు కోసం అహర్హం కృషి చేస్తున్నట్టు తెలుసుకుంటుంది. రోగులను నయం చేసే క్రమంలో రోగి తాలూకు బంధువులకి కౌన్సిలింగ్ ఇస్తుంటారు డాక్టర్ షీలా మేడం. ఆ కౌన్సిలింగ్లో రాధ, అక్కడే పనిచేస్తున్న నర్స్ శ్రీదేవి, తమకే తెలియని మరో కోణం తమలో ఉన్నట్లు గ్రహిస్తారు. శ్రీదేవి గతం చాలా భయంకరమైనది. సవతి తండ్రి శ్రీదేవిని ప్రతి రాత్రి శారీరకంగా హింసిస్తుంటారు. అది తెలుసుకున్న శ్రీదేవి తల్లి అతనిని జీవచ్ఛవంలా మార్చి ఆమెకు కొంత డబ్బిచ్చి పారిపొమ్మంటుంది. శ్రీదేవి ఆ డబ్బుతో నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి జీకే హీలింగ్ సెంటర్లో నర్సుగా చేరుతుంది. ఆ హాస్పిటల్లో మరో ఇద్దరు పేషెంట్స్ కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై మత్తుమందుకి బానిసగా మారిన స్వప్న, భర్త నిరాదరణకు గురైన మరొక పేషెంట్ రాణి. వీరందరికీ డాక్టర్ కృష్ణ దేవుడైతే కృష్ణకి డాక్టర్ గోకులకృష్ణ దేవుడు. కాంతం మినిస్టర్ గారి శ్రీమతి. క్యాన్సర్తో బాధపడుతున్న ఆవిడ 6 నెలల కన్నా బ్రతకదని తెలుసుకుని జీకే హీలింగ్ సెంటర్కి కొంత ధన సహాయం చేయాలనుకుని 2 మూటల నిండా డబ్బు తీసుకొస్తుంది. డాక్టర్ కృష్ణ, డాక్టర్ షీలా మేడం తమకి కావలసినది ఆమె అవసాన దశ తమ హాస్పిటల్లో ప్రశాంతంగా గడపడమేనని ఆ డబ్బుని సున్నితంగా తిరస్కరిస్తారు. రాధ ఆ హాస్పిటల్లో రాణికి ఏదైనా ఉద్యోగం ఇవ్వమని కృష్ణని కోరుతుంది. అందుకు కృష్ణ ఒప్పుకుంటాడు. ఇక వినండి. లైబ్రరీలో పుస్తకాలు అమర్చడంలో సహాయపడే ఉద్యోగాన్ని రాణికి ఇస్తాడు కృష్ణ. మొదటి నెల సంపాదన చూసిన రాణి ఇన్నాళ్ళు తన భర్త తనని అంగడి బొమ్మలా అమ్మి సంపాదించిన ధనంతో పోల్చుకుని ఆనందంతో ఏడుస్తుంది. తన అత్తగారు, తోడికోడలు తన భర్త రాజారావుని చూడడానికి వస్తారు. రాజారావు ఇక కోలుకోవడని నిర్ధారించుకుని అతని తల్లి రాధకి ఇచ్చే ఆస్తిలో భాగాన్ని తన కూతుళ్ళకి పంచమని కోరుతుంది. ఆవిడ వెళ్లిన తర్వాత ఆ విషయం రాధతో చెప్పి బాధపడతాడు రాజారావు. తన పెళ్లైన ఇన్నాళ్లకి భర్త రాజారావు తనతో తన కష్టాన్ని పంచుకున్నందుకు ఆనందిస్తుంది రాధ. ఆ రాత్రి రాజారావు నిద్రమాతలు తీసుకోకుండా నిద్రలోకి జారుకుంటాడు. ఇక వినండి పున్నాగపూలు నవల 24వ భాగం. రాధా ఆంటీ, గార్డెన్లో ఉయ్యాల ఊగుతున్న సుందర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు రాధను చూసి. ముఖంలో ప్రశ్న లేదు, కళ్లల్లో వెలుతురు. హాయ్, ఏం చేస్తున్నావు? మా అమ్మకు అకౌంట్ రాస్తున్నాను. ఎందుకు? అమ్మ ఈ నెలలో 2000 రూపాయలు సంపాదించింది తెలుసా? ఆశ్చర్యంగా చూస్తోంది రాధ. 2000? కృష్ణ, షీలా మేడం కలిసి చాలా ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు, కానీ అది పార్ట్ ఆఫ్ థెరపీ అని అర్థమైంది రాధకు. దా, అమ్మ దగ్గరికి వెళదాం. చెంగును దూకుతూ వచ్చాడు సుందర్. అతనిలో పసితనం మెల్లిగా రెక్కలు విప్పుకుంటోంది. హాయ్ రాణి అన్నది రాధ. రాణి ముఖం వెలిగిపోయింది. మీరా, రండి రాధ అన్నది. బోలెడు డబ్బు సంపాదించేస్తున్నారట నవ్వుతూ అన్నది. సుందర్కు ఏం కొనిపెడతారు? వాడిని అడిగాను ఏం కావాలని. ఇక్కడ పిల్లల వార్డులో వాళ్లకు చాక్లెట్ కొనిపెట్టమన్నాడు. ఆ తర్వాత వాడికిట. ఎందుకలా? నీకేం కావాలో కొనుక్కో సుందర్. వద్దు, నాకు ఇదే కావాలి. నా బర్త్డేకి అందరికీ చాక్లెట్ కొనిపెట్టాలని ఉండేది, కానీ అతడిని చెప్పనివ్వలేదు రాధ. ఓకే, నీకేది కావాలో అదే చెయ్యి. సుందర్ చెయ్యి తీసి ముద్దు పెట్టుకుంటూ అన్నది. నీమీద నాకు చాలా కోపంగా ఉన్నది. వెనక నుంచి మాట వినపడగానే తిరిగి చూసింది స్వప్న. హాయ్, ఎందుకు? అడిగింది రాధ. ఎందుక? ఏమిటి? నా రూమ్లో అంతా క్లీన్ చేసి ఏవో పువ్వులు పెట్టి హడావిడి చేసేశారట. ఎవరైనా నా పర్సనల్ జీవితంలోకి తొంగి చూస్తే నాకిష్టం ఉండదు, కొంచెం కోపంగా అన్నది స్వప్న. రాణి ఆశ్చర్యంగా చూస్తోంది స్వప్న వంక. అది మీ పర్సనల్ రూమ్ కాదుగా స్వప్న. మీ మిగతా రూమ్మేట్స్ మీ మీద పెద్ద డాక్టర్ గారికి కంప్లైంట్ చేయడం నాకిష్టం లేదు. అలా జరగబోతోందని వార్త తెలియగానే నాకు చెప్పి ఉండవచ్చుగా, ఇంకా కోపంగానే ఉన్నది స్వప్న. మీకు చెప్పాలని ఫోన్ చేశాను, కానీ మీరు తీయలేదు. మాట్లాడలేదు స్వప్న తలవంచుకున్నది. తను

ఏ మత్తులో ఉన్నదో రాధకు తెలిసి తనను బయటపెట్టడం లేదు. సారీ స్వప్న, ఇంకెప్పుడు అలా చనువు తీసుకోను, మెల్లగానది రాధ. చెల్లును కొట్టినట్టయింది స్వప్నకు. సారీ, నేను చెప్పాలి రాధ మీకు, మీరు నన్ను రక్షించాలని ప్రయత్నిస్తుంటే అబ్బబ్బే అంత పెద్ద మాటలు వద్దు స్వప్న. ఇదంతా ఎందుకు చేస్తున్నారు రాధ? ఇదేదో బాగుంది స్వప్న. ఏమిటో హాయిగా ఉన్నది, అది వరకు ఎప్పుడు లేనింత హాయిగా ఉన్నాను. అందుకే ఇదంతా మీకు చేయడం అనుకోండి, ఇందులో నా స్వార్థం కూడా ఉన్నది. నాకు నేను చాలా చాలా చేసుకుంటున్నాను. ఎందుకో రాధకు దుఃఖం పొంగి వచ్చింది. సారీ అని చెప్పి చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళి కూర్చోగానే ఫోన్ వచ్చింది. స్వప్న, సారీ రాధ, కోపం వచ్చిందా? మీరు అలా సైలెంట్గా ఉంటే నాకు బాధగా ఉంటుంది. అలా అలా మాట్లాడి ఆ సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో తెలుసు రాధకు. సారీ, మీ రూమ్లో దొరికిన డ్రగ్స్ హాస్పిటల్ స్టాఫ్కు అప్పచెప్పాను. మీరెంత మంచిగా మాట్లాడినా తీసుకొచ్చి ఇవ్వలేను, ఫోన్ పెట్టేసింది రాధ. క్లిక్ అన్న శబ్దం వినిపించగానే ఆశ్చర్యంగా అలా ఫోన్ వంక చూస్తూ నిలబడింది స్వప్న. ఎవరో గుండె మీద కొట్టినట్లయింది. తను ఫోన్ చేస్తే అక్కరతోనూ బాధతోనూ తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పాలనో చేశానని అనుకోవడం లేదు రాధ. కేవలం తన డ్రగ్స్ కోసం ఫోన్ చేశానని అనుకుంటోంది. ఎవరో తనను అర్థం చేసుకోలేదని బాధపడటం మొదటిసారి స్వప్నకు. ఆమె జీవితమంతా అందరూ ఆమెను అపార్థం చేసుకున్నారు. తిట్లకు, చిత్కారాలకు, బెదిరింపులకు అలవాటైన ఆమెకు రాధ ప్రవర్తన ఒక కొత్త మిస్టీరియస్ పుస్తకంలాగా ఉన్నది. ఎవరైనా తనను కాపాడుతారని, రక్షిస్తారని నమ్మకం ఏనాడూ లేదు స్వప్నకు. డాక్టర్ కృష్ణ, డాక్టర్ పిళ్ళై వీళ్ళందరూ తనను మంచిగా చూడడం ప్రొఫెషనలిజం అనుకునేది. కానీ రాధ తన గది శుభ్రపరిచి, తను పడేసిన చెత్త తీసి పడేసి, తన బెడ్షీట్ మార్చి, తను ఎలా వెళ్ళి మాట్లాడింది అంత తొందరపడి తర్వాత రాధను మామూలుగానే ఉండమంటే ఎలా ఉంటుంది? అప్రిసియేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ విత్ రైట్ ఇమోషన్ హీల్ ఇన్నర్ లైఫ్. తన గదిలో ఉన్న కొటేషన్ చదివింది స్వప్న. ఆంటోనీ రాబిన్స్ థాట్లాగా ఉన్నది. తెలుసో తెలియకో సరిగ్గా రాధ తనకు ఇదే ఇచ్చింది, ఇస్తోంది. కానీ దాన్ని గ్రహించుకునే, గౌరవించుకునే స్థితిలో తను ఉన్నదా? నా లోపల జరుగుతున్న ఈ అంతర్యుద్ధం ఎవరికీ అర్థం కాదే. చీకటి నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కు వేసుకుంటూ మనకు నచ్చిన మనుషుల కోసం, మనం ప్రేమించాలని మనుషుల కోసం చాలా చాలా మనకి ఇష్టం లేని పనులు చేస్తాం. అది ముఖ్యంగా వాళ్ళను ఆకర్షించుకోవడానికే. ఆఫీస్ ద్వారా కానీ, ఒక మంచి ట్రైనర్గా కానీ, తన స్నేహితుల కోసం కానీ చాలా రకాల ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అయింది. ఆల్కహాలిక్ అనానిమస్ లాంటివి అటెండ్ అయినప్పుడు అనవసరంగా తాగి తాగి మనుషుల జీవితాలను ఎందుకు పాడు చేసుకుంటారా అనిపించేది. కానీ తన డ్రగ్ అడిక్షన్ వలన ఎంత దిగజారిపోయింది, తలుచుకుంటే ఆమెకు చాలా అసహ్యం అనిపిస్తున్నది. పోయినసారి ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు జీవితంలో డ్రగ్స్ చెయ్యను అనుకున్నది, అలాగే ఉన్నది కూడా కొద్ది రోజులు. కానీ ఇక్కడి వాతావరణం, ఈ శ్రద్ధ, ప్రేమ బయట దొరకదు. మళ్ళీ రాక్షస వాతావరణంలోకి వెళితే మనల్ని రక్షించి ఆ బలహీనతతో పోరాడే రాధలు ఉండరు, డాక్టర్ కృష్ణలు ఉండరు. స్వప్నకు ఒక విషయం అర్థమైంది. రీహాబిలిటేషన్ పీరియడ్లో రక్షించేవాళ్ళు లేనప్పుడు ఇటువంటి దురలవాట్ల నుంచి ఎవరూ బయటపడలేరు. ఆ మాటే చెప్పింది షీలా మేడంకు. నవ్వారావిడ. అదే అందరి సమస్య. మనకు నచ్చని వాతావరణంలో మనం ఎలా మనంగా ఉండగలం అనేదే ముఖ్యం. మేడం, క్షమిస్తే, నేను చాలా చదివాను, గబగబా బోలుడు కొటేషన్లు చెప్పగలను. కానీ జీవితం పిడికిలు బిగించి ముఖమీద కొట్టినప్పుడు, మన లోపలి అనుభవాలు, అనుభూతులు మనసును అల్లకల్లోలం చేసేటప్పుడు, శారీరకమైన వాంఛలు బుసకొడుతున్నప్పుడు ఈ కొటేషన్లు, నీతివాక్యాలు, పురాణాలు గుర్తుకు రావు మేడం. అప్పటికప్పుడు ఎవరికి నచ్చిన తీరులో వాళ్ళు ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కుంటారు. అది మంచా చెడా అన్నది జడ్జ్మెంటల్. మనను ఎవరో జడ్జ్ చేస్తున్నారు, మన వలన లాభమా నష్టమా అని ఆలోచిస్తున్నారు అన్న గ్రహింపు మనకు రాగానే మనకు నమ్మకాలు పోతాయి. ఇంకా పరిస్థితిని బట్టి మనం ఎవరి మాటైనా విన్నట్లు నటిస్తాం. అవసరం కాబట్టి ఊకొడతాం. అవకాశం రాగానే వాళ్ళ దగ్గర నుంచి, ఆ పరిస్థితుల దగ్గర నుంచి తప్పించుకు పారిపోతాం. అది తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, భర్త, భార్య, బాస్, ప్రియుడు, పిల్లలు, ఇన్స్టిట్యూషన్, ఆశ్రమాలు ఏవైనా కావచ్చు. అవును, మీరెవరో వాళ్ళు ఐడెంటిఫై చేయనప్పుడు పారిపోదాం అన్న ఇన్స్టింక్ట్ తప్పు కాదు. ఒక్కొక్కసారి వెళ్ళిపోవడం అవసరం కూడా. నిజమే,
టాక్సిక్ పీపుల్ గురించి

గురించి నేను చాలా చాలా చదివాను. వాళ్లతో కొన్ని వేల రోజులు బ్రతికిన దాన్ని. కానీ తమాషా మనకు టాక్సిక్గా భరించలేనట్టుగా అనిపించేవాళ్ళు కొంతమందికి పరమ మిత్రులు, ఆరాధ్య దైవాలు కూడా అవ్వచ్చు. అక్కడ ఈ కండిషనింగ్ రాదే మరి. అంటే వాళ్లకు మనకు ఎక్కడో పడటం లేదు మరి, అది మన తప్ప? ముచ్చటగా చూస్తుంది షీలా మేడం. బాబ్డ్ హెయిర్, పెద్ద పెద్ద కాటుక కళ్ళు, షిఫాన్ చీరలో చాలా చాలా అందంగా ఉన్నది స్వప్న. అది మన తప్పు కాదు. మనకు ఏం కావాలో మనకు తెలియకపోవడం, మన ఎవరో మనకు తెలియకపోవడం, ఇవి మన తప్పులే. ఎవరి కోసమో అది మనకు ఎంత అవసరం లేదో తెలిసే మనం ఆ పరిస్థితుల్లో ఇరుక్కుంటామే, అది మాత్రం మన తప్పే. మీకు ఏం కావాలో మనకు తెలియనప్పుడు మిగతా వాళ్ళు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు స్వప్న. నీకు ఆర్థిక స్వాతంత్రం ఉన్నది కాబట్టి కొంతలో కొంత నువ్వు ఇలా ఉన్నావు. లేకపోతే నీ జీవితం ఎంతమంది మీద ఆధారపడేది? అమ్మో, గుండెల మీద చెయ్యి వేసుకున్నది స్వప్న. ఒక్కసారి తను అనుభవించిన నరకం అంతా గుర్తుకొచ్చింది స్వప్నకు. అసలు ఆ పరిస్థితుల్లో ఎలా ఇరుక్కున్నది? స్వప్న, మీరు ఒకసారి మెడికల్ చెకప్కు వెళ్ళాలి. చాలా రోజులు తిండి లేక డ్రగ్స్తో ఎనిమిగ్గా ఉన్నారు. మంచి ఆహారం తినాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. అవసరమా? కొంచెం అల్లరిగా దీనంగా చూస్తూ అడిగింది స్వప్న. షీలా మేడంకు ముద్దుగా అనిపించింది. అయితే ఒక కండిషన్ చెప్పండి. ఒక కండిషన్ కాదు, రెండు కండిషన్లు. లిస్టు పెరిగిపోతుందే, చెప్పండి. మొదటిది, నేను మీ దగ్గరకు వచ్చానని, కేవలం తన కోసమే వచ్చానని రాతకు చెప్పాలి. పక్కపక్క నవ్వేసింది షీలా మేడం. ముత్యాల జల్లులా ఉన్నది. బై ది వే మేడం, మీరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ. ఇక రెండో కండిషన్ చెప్పండి. మీరు నన్ను మీరు అనకూడదు, నువ్వు అనాలి. అదా, చూద్దాం. అనాలనిపిస్తే అలాగే అనేస్తాను. దాందే ఉంది. రాధని మీరు మీరు అంటారా అనరుగా? అవును అనను. మరి నన్ను అనకూడదు, రాధ వేరు. ఎందుకను? ఆవిడ స్పెషలా? స్పెషలే. నాకు డాక్టర్ జీకేకు రాధ అంటే తగని ముద్దు. ఏనాడో మా దగ్గరకు వచ్చేయవలసిన పిల్ల. కర్మ చాలా రోజులు దూరం చేసింది. ఆశ్చర్యంగా చూస్తోంది స్వప్న. ఈ విషయం రాధకు తెలుసా? తెలుసు. కొంతవరకు తెలియక్కర్లేదు. ఈ హాస్పిటల్ వైబ్రేషన్స్తో రాధ ఐడెంటిఫై అయిపోతుంది. అదే కావాలి మాకు. నేను చెప్పేయనా? అల్లరి పిల్లలా అన్నది స్వప్న. తను డినైల్లో ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని అద్భుత విషయాలు ఉన్నాయని చెప్పినా నమ్మలేదు స్వప్న. తను ఇప్పుడే తన వెలుతురు ప్రయాణం ప్రారంభించింది. చూద్దాం. అలా కూర్చుండిపోయింది స్వప్న ఆలోచిస్తూ. మేడం, నెక్స్ట్ పేషెంట్, లోపలికొచ్చి చెప్పింది సెక్రటరీ. సారీ, వస్తాను మేడం, కంగారుగా లేచింది స్వప్న. రిపోర్ట్స్ తీసుకుని రండి. సారీ రామ్మా. డాక్టర్ జీకే హాస్పిటల్ నుంచి వ్యాన్లో రెండు నల్లటి మూటలు పెట్టుకుని బయలుదేరిన కాంతానికి వాటిని చూస్తుంటే ఎంత అర్థం లేనివి ఇవి అనిపించింది. కారు ముందు సీట్లో కూర్చున్న తన భర్త తాలూకు మనుషులు వాళ్ళని చూసింది. ఇందులో ఏముందో తెలిస్తే వాళ్ళు ఈ వ్యాన్ను యాక్సిడెంట్ చేయించి ఆ మూటలతో పారిపోగలిగిన ఘనులు. దుప్పట్లు, పాతబట్టలు, కొన్ని గిన్నెలు హాస్పిటల్కు డొనేషన్ అని చాలా చాలా తెలివిగా ఎవరికీ తెలియకుండా సర్దింది తనే. అందరూ అదే అనుకుంటున్నారు. ఈ డబ్బు డాక్టర్ కృష్ణ చేతిలో పడితే ఎంత సద్వినియోగం అవుతుందో, ఎంతమందికి సహాయం అందుతుందో తెలుసు కాంతానికి. కానీ అన్ని డబ్బులు ఒక రకం కావు అంటే డబ్బుకు వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకు అలా అన్నాడు కృష్ణ? ప్రపంచంలో ఈ క్షణంలో చాలా చాలా మందికి ఈ మూటలతో అవసరం ఉన్నది. కానీ మంచి పనులకు ఉపయోగపడే యోగం, జాతకం డబ్బుకు కూడా ఉంటుందా? నవ్వొచ్చింది కాంతానికి. అమ్మా అని నిప్పి అమ్మా అని నిప్పి అణుచుకున్నది కాంతం. ఇంతవరకు ఇంట్లో ఎవరికి తన జబ్బు, తన జీవితానికి హాస్పిటల్ ఇచ్చిన గడువు చెప్పలేదు ఆమె. నేనింకా 6 నెలల కన్నా బ్రతకును అన్న విషయం ఆమె మనసుకే ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. కానీ లోపల ఏదో అలజడి, చెవుల్లో ఏదో హోరు. ఆ రోజు ఇంటికి వెళ్లగానే చాలా రోజుల తర్వాత దిబ్బరొట్టెలు చేయడానికి మినప్పప్పు రవ్వ నానపెట్టింది. చెక్కలు చేయించాలని వంట మనిషికి పురమాయించింది. పిజ్జాలు, బర్గర్లు, 5-స్టార్ హోటల్ నుంచి భోజనం ఆర్డర్ చేసే పిల్లలు, మనమలు, మనమరాళ్ళు అవి వేలేసి ముట్టుకోరు. ఈ పల్లెటూరు తిళ్ళు ఎవరు తింటారమ్మా ఈ కాలంలో అని విసుక్కున్నది చిన్న కూతురు. నేను తింటానే, నాకోసం చేయించుకున్నాను, ఒళ్ళు మండి అన్నది కాంతం. అయితే కూర్చుని నువ్వే తిను, విసురుగా వెళ్ళిపోయింది ఆ పిల్ల. మా చిన్నప్పుడు చేసేదానివి కదమ్మా, కానీ ఆ దిబ్బరొట్టె అడుగున ఎర్రగా కాలి, అంచులు ఒక రకమైన రంగులు, అందులో ఆవకాయ వెన్నపూస వేసుకుని తింటే అబ్బో ఆ రుచే వేరు. ఇదేదో మన వంట మనిషికి సరిగ్గా చేయరాలేదమ్మా అన్నది పెద్ద కూతురు. ఆ పిల్ల వంకె చూస్తుంటే గతం కళ్ళెదురుగా గిర్రను తిరిగింది కాంతానికి.
కాంతం చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి

0: జరిగింది. ఎంబీఏ అయిపోగానే పెళ్లి చేశారు. భర్త ఏదో గుమస్తా ఉద్యోగంలో ఉండేవాడు. స్నేహితులతో కలిసి చిన్న లెవెల్లో స్థలాలు అమ్మడం, కమిషన్ తీసుకోవడం ఇట్లాంటి సంపాదనలో ఉండేవాడు. గోవింద్ స్ట్రీట్లో 4 గదుల అద్దె ఇల్లు, విశాలంగా ఉండేది. ఇళ్లంతా కడిగి నామంతో ముగ్గులు పెట్టేది కాంతం. 6 గంటలకల్లా వాకిట్లో కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి పండగ రోజుల్లో పసుపు, కుంకుమ, బంతిపూలు పెట్టేది. ఇల్లంతా సాంబ్రాణి వేసుకునేది. చిన్న తులసికోటలో దీపం పెట్టి అమ్మవారికి నల్లపూసలు గుచ్చి వేసేది. పెద్ద గుమ్మటం లాంటి తులసి, పెద్ద తులసికోట ఉండటం అప్పట్లో కాంతానికి పెద్ద కళ. సంసారం ఒద్దికగా చేసుకోవడంలో కాంతం ఎక్స్పర్ట్. పాలకు, కూరలకు, పై ఖర్చులకు ఇలా విడివిడిగా డబ్బులు పెట్టేది. భర్త జీతం రాగానే నెలకు సరిపడా చిల్లరతో సహా ఆ డబ్బాలు లెక్కపెట్టి వేసేది. టౌన్కు వెళ్లి హోల్సేల్ షాప్ నుంచి బట్టలు కొనుక్కు వచ్చి తనే స్వయంగా కుట్టేది. పిల్లలకు లేసులు వేసి అద్దాలు కుట్టేది. చకచక్కటి బట్టలు వేసేది. ఫాల్ కుట్టి, జాకెట్లు కుట్టి, వేణీలకు చన్నీళ్లు తోడుగా డబ్బులు సంపాదించి సేవింగ్స్ బ్యాంకులో వేసేది. అందరి పేర్లను అకౌంట్లు తెరిచి ప్రతి నెలా ప్రతి ఒక్కరికి 20 or 30 వేసేది. జీతం తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టి ప్రశాంతంగా బ్రతికేవాడు భిక్షపతి. అప్పుడప్పుడు లాభాలు వచ్చినప్పుడు భార్యకు 2 కాసులు నల్లపూసలు, 2 పేటల చంద్రహారం చేయించాడు అతను. శ్రావణ శుక్రవారం నాడు కాళ్లకు పసుపు రాసుకుని గోరింటాకు పెట్టుకుని కళ్ళ నిండా కాటుకతో కొత్త చీర కట్టుకుని నగలు పెట్టుకుని చేతి నిండా ఎర్రపొళ్ళ గాజులతో చాలా గౌరవంగా పేరంటాలకు వెళ్లేది కాంతం. తను సృష్టించుకున్న బుల్లి అందాల ప్రపంచంలో సొంత ఇల్లు కట్టుకోవడం, నవరాత్రులకి ఆడపిల్లలకు పట్టుపరికి ఇల్లు కొనడం ఇవే ఆమె కలలు. వీలైనంత వరకు భర్తను, పిల్లలను బయట తిననిచ్చేది కాదు. ఊర్లకు, గుళ్లకు వెళ్లినా అమ్మ చేసి తీసుకొచ్చే పులిహోర, పెరుగన్నం, చిప్స్, నెయ్యి వేసి కలిపిన ఆవకాయ అన్నం ఇవే నచ్చేవి పిల్లలకు. హోటల్ వద్దమ్మా అనేవాళ్ళు. అమ్మ చేసిన పప్పు చెక్కలు, జంతికలు, లడ్డూలు మర్చిపోని రుచి నిరంతరం నా ఈ చిన్ని స్వర్గాన్ని ఆశీర్వదించమని ప్రార్థించేది. ఆమె ఇంటికి ఇటువైపున తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉండేవాడు. 6 పిల్ల పురిటికి పుట్టింటికి వెళ్లిన భార్య పసిబిడ్డతో తిరిగి వచ్చేటప్పటికీ కార్పొరేషన్ ఆఫీసులో పనిచేసే ఒక భర్త వియోగినితో సెటిల్ అయిపోయాడు. ఆమె ఇంగ్లీష్ మాట్లాడేది. తన మీద, తన పిల్లల మీద ధాష్టీకం చేసే ఆ సవతిని గురించి చెప్పిన కథ చెప్పకుండా ఏడ్చేది ఆవిడ. మరొక వాటాలో సినిమాలో కెమెరా అసిస్టెంట్గా పనిచేసే లక్ష్మీనారాయణ భార్య తల్లితో ఉండేవాడు. పిల్లలు లేరని కోడల్ని రాచి రంపాన పెట్టేది అత్తగారు. అన్నింటిలోకి అన్యాయం ఏమిటంటే చాలా పద్ధతిగా మంచి ఇల్లాల లక్షణాలు అన్నీ ఉండి మంచి కుటుంబం నుంచి వచ్చిన భార్యను తల్లి మాటలు విని అనుమానంతో ఇంట్లో పెట్టి తాళం వేసి ఆఫీస్కు వెళ్తే చెప్పుకుని ఏడ్చేది కాంతంతో. ఎప్పుడో ఈ పిల్ల అభిమానంతో ఎందులోనూ దూకి చచ్చిపోతుందని భయపడేది కాంతం. తెగ ధైర్యం చెప్పేది, అన్ని రోజులు ఒక రకంగా ఉండవు, నీకు పండంటి బిడ్డ పుడతాడు, మంగమ్మ శపథంలోగా మీ ఆయన చెమడాలు ఊడగొడతాడు అని ధైర్యం చెప్పేది కాంతం. కృష్ణుడికి వెన్న నైవేద్యం పెట్టి తప్పకుండా శ్రీకృష్ణుడి లాంటి బిడ్డడవుతాడు అని ప్రార్థించి ఆ వెన్న ఆ పిల్లచేత తినిపించేది. అట్లాగే నెల తప్పింది ఆ పిల్లకు. పండంటి బిడ్డని ఎత్తుకుని పుట్టింటి నుంచి వచ్చి పసుపు, కుంకుమ, జరీచీర పెట్టి ఇదంతా మీ చలవే అని దండం పెట్టిన ఆ పిల్లను కౌగలించుకున్నది కాంతం. పెద్ద పిల్లకు 9 వచ్చేదాకా కేసరి స్కూల్లో చదువుకునేవారు పిల్లలు. అప్పుడప్పుడు ఈ 3 ఇల్లాళ్ళు పిల్లల్ని వేసుకుని కృష్ణవేణి థియేటర్లో సినిమాలు చూడటం, కూల్ డ్రింక్లు తాగడం గొప్ప అనుభవం వాళ్లకు. పెద్ద పెద్ద ఆశలు లేని వాళ్లకు చిన్న చిన్న విచారాలు తప్ప పెద్ద కష్టాలు లేవు. కాంతం అత్తగారు చాలా మంచి మనిషి. కాంతం సామర్థ్యం, సాత్వికత, కలివిడి, బద్ధుప్రీతి చూసి తెగ మురిసిపోయేది. నెలకు 30 రూపాయలు కట్టి వాయిదాల పద్ధతిన మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మిక్సీ కొనుక్కోవడం, గొలుసుకట్టి పద్ధతిన స్టీలు సామాను చేర్చుకోవడంలోనూ యమ సరదా అనుభవించేవాళ్లు. ఇటువంటి పూలపందిరి లాంటి జీవితంలోకి అత్యాశ భిక్షపతి స్నేహితుడి రూపంలో ప్రవేశించింది. నవల స్రవంతి శీర్షికను ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 24వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: శ్రోతలు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం సృజన సాహితీ కార్యక్రమంలో అన్నమయ్య పదాల్లో దేశీయత, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారి ప్రసంగం.

జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవిందాలాలి. ఈ జోలపాటను తెలుగునాట పల్లెల్లో చాలామంది స్త్రీలు పిల్లల్ని ఉయ్యల్లో పడుకోబెట్టి పాటగా పాడతారు. అలాగే చందమామ రావే, జాబిలి రావే అనే పల్లవి కూడా పల్లెపట్టులో సుప్రసిద్ధం. వీటిని అన్నమయ్య వ్రాసినాడని, క్రమంగా ఈ పాటలు పల్లవులు ప్రజల్లోకి వ్యాపించాయని కొంతమంది అంటారు. ఇలా అన్నా అనకపోయినా నష్టం ఏం లేదు. ఆ పల్లవులు అప్పటికే దేశంలో ఉన్నాయని, వాటినే అన్నమాచార్యుడు పద సంకీర్తన పితామహుడైనటువంటి ఆయన, పరమభక్తుడైన ఆయన తన భక్తిని, స్వామివారి మహిమను జనప్రియం చేయటానికి వాటిని వాడుకున్నాడు అన్నా కూడా తప్పేమీ లేదు. ఇలా తల్లి పిల్లల్ని పడుకోబెట్టి ఊయల పాట లేక జోలపాట పాడటంలో దేశీయతా ముద్ర ఉంది. ఒక్క మాటలో చెబితే అన్నమయ్య రచనలు దాదాపు 600 సంవత్సరాల నుంచి ఇప్పటికీ మన జవజీవాలతో తుణికసలాడుతూ ఉన్నాయంటే ఈ దేశీయతే కారణం. ఈ చిన్న ప్రసంగంలో అన్నమయ్య పాటలలోని దేశీయతను గురించి ముచ్చటిస్తాను. అన్నమయ్య వెంకటేశ్వరుడికి అంకిత భక్తుడు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించినవాడు. అయినా ఆ సిద్ధాంతాలు, అర్థం కాని వేదాంత రహస్యాలు, చాలా గుంభనమైన భాషలో రాసిన పాటలు ఎక్కువగా ఆయనలో లేవు. ఆయన పాటల్లో చాలా 10 మందికి బాగా అర్థమయ్యేవి, సులభంగా నేర్చుకోదగినవి మాత్రమే. ఇలా జనజీవితంలోకి వెంకటేశ్వరుని భక్తిని తీసుకువెళ్ళటంలో ఆయన ప్రధానంగా దేశీయతనే సాధనంగా వాడుకున్నాడు. అంటే జనులనే పాత్రలుగా మరిచి శ్రీ వెంకటేశ్వరుని, అలమేలు మంగను కూడా అలాంటి జానపద పాత్రలుగా మార్చివేసి జనసామాన్యంలోకి ఆ దైవభక్తిని, విశ్వాసాన్ని, మరి వారు కోరికలు తీరడం కోసం మొక్కుకునే పద్ధతుల్ని, యాత్రలు చేసే విధానాల్ని, స్వామిని కూడా తమలో ఒకడుగా భావించి ఆయనతో సరససల్లాపాలాడే విధానాన్ని ఆయన ఎంతో మధురంగా, అతి సహజంగా చిత్రించాడు. జగడపు చనవుల జాజరా సగినెల మంత్రపు జాజరా జగడపు చనవుల జాజరా. ఈ జాజరా అనేది ఆనాటి జానపద గేయాల్లో ఒక బాణీగా చెబుతారు. ఒట్టి వలపు చల్లబోకు కృష్ణమూరితి నీవు గట్టి మాటలాడవయ్య కృష్ణమూరితి. ఇది కోలాట పాటగా సుప్రసిద్ధం. కోలాట గతికి సరిపోతుంది కూడా. ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచును ఉయ్యాల బాలును చెదరు. ఇది ఇప్పటికీ పల్లెల్లో ఇలాగే పాడతారు. ఇక్కడ ఒయ్యా ఒయ్యా ఒయ్యా అనేటువంటి మాట లాలీ లాలీ లాలీ లాంటిదే. వేడుకొందామా వెంకటేశ్వరుని మనము వేడుకొందామా అని ఒక యాత్ర పాటను కూడా రాశారు. ఆనాడు తిరుపతి కొండలో భక్తులు ఎక్కువ కావటం వల్ల పాత్రలు కడిగేదానికి కూడా సమయం చాలేది కాదన్న విషయాన్ని కూడా అన్నమయ్య పాటలో పొందుపరిచాడు. ఎండ కానీ వాన కానీ ఏమైనా కానీ కొండల రాయడే మాకు కులదైవమని ఇంకొక పాట రాశాడు. ఎండాకాలంలోనూ యాత్రకు వస్తూ ఉంటారు, వర్షాకాలంలోనూ యాత్రకు వస్తూ ఉంటారు. అది అప్పటికీ ఇప్పటికే అలాగే జరుగుతోంది. ఈ విషయాన్ని కూడా అన్నమయ్య చిత్రించడమే దేశీయత అంటే. ఇంత మాత్రమే కాకుండా పాటలలో ఆయన వర్ణించే సందర్భాలు కూడా అతి సాధారణంగా కనిపిస్తాయి. అందువల్ల ఆయన పాటల్లో జనజీవితపు విలువలు, జనజీవితపు సరససల్లాప రీతులు అంత మాత్రమే కాకుండా వాళ్ళ భావనలు చక్కగా వ్యక్తమవుతాయి. ఒక అపురూపమైన పాట వినిపిస్తాను. 32,000 కీర్తనల్లో ఇవాళ సుప్రసిద్ధంగా 300 దాకా ప్రసిద్ధమైనా కూడా వాటిలో కూడా 20-30 పాటల కంటే చాలామందికి తెలియదు. అలాంటి ఒక అపురూపమైన పాట ఏమిటంటే, వేసవి ఎండలుండునా వేరే వానకాలానకు పాసిన కాకలు రతి పచరించవచ్చునా వేసవి ఎండలుండునా పేరబెట్టితే వలపు పెరుగు వంటిదే పో కేరి కాచబోతే విరిగిపోవుగాని గారవించే రమణుని కథలకు లోగానే దూరబోయేవు కనుక తుత్తుమురవు మనసు వేసవి ఎండలుండునా. యవ్వనము వేసవి కాకలాంటిది. అది ఉన్నప్పుడే సంసార సంబంధమైనటువంటి సుఖాన్ని అనుభవించాలి. ముసలితనంలో అది మరలా రాదు. అందుకే అంటాడు, పాలను

విరిగిపోయేలాగా కాస్తే లాభం లేదు, తోడు పెడితే పెరుగు అవుతుంది. భక్తి విషయం కూడా అంతే. ముసలివాళ్లు కాకముందే దైవానుగ్రహం పొందటానికి ప్రయత్నించాలి అంటున్నాడు. ధూర్జటి మహాకవి కూడా ఒక సందర్భంలో ఇలా అంటాడు, దంతంబుల్ పడనప్పుడే, తనువులంద ఆరూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే శివుని ధ్యానించాలి అన్నాడు. అదే వేసవి కాక అంటే. అన్నమయ్య జనజీవితాన్ని బాగా పరిశీలించినవాడు. అందుకే రావే కోడలా, రట్టడి కోడలా, పోవే పోవే అత్తయ్య అంటూ అత్తాకోడళ్ళు పడే జగడాలను కూడా పాటల్లోకి ఎక్కించాడు. కానీ చెప్పేదంతా వేదాంతాన్నే చెప్పాడు. అలాగే ఇంకొక సందర్భం చూద్దాం. చిన్నపిల్లలకు ఉగ్గు పడతారు. ఈ ఉగ్గు పోయడానికి కూడా ఆ అన్నమయ్య వదలలేదు. ఉగ్గు పెట్టరే ఓయమ్మ, చెయ్యొగ్గి నీ శిశువోయమ్మ, ఉగ్గు పెట్టరే ఓయమ్మ. పాలలో చిట్టామదం రంగరించితే దాన్ని ఉగ్గు అంటారు. జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అంటూ తల్లి పిల్లవాడిని కాళ్లపై వేసుకుని పాలాడతో శిశువు నోటులోకి ఆ ఉగ్గును పోస్తుంది. అప్పుడు ఆ చిట్టామదం వాసన గిట్టని శిశువు చెయ్యి అడ్డు పెడుతుంది. దీన్ని కూడా అన్నమయ్య వదలకుండా, చెయ్యొగ్గి నీ శిశువోయమ్మ, ఉగ్గు పెట్టరే ఓయమ్మ అంటాడు. దీన్నే నిజంగా దేశీయత అంటాం. అనుమేలు మంగను వర్ణిస్తూ ఎన్ని రకాలుగా తెలుగు వనితలు ప్రవర్తిస్తారో, ఎన్ని రకాలుగా చూస్తారో, నవ్వుతారో అన్నిటినీ ఆయన రికార్డు చేశాడు. పాటల్లో చక్కగా బంధించాడు. ఏడనున్నదో ఈ తరుణి చూడక చూచిన చూపులలోనా, ఏడనున్నదో ఈ తరుణి. దీన్నే చూసి చూడకుండా చూడటము అంటారు. అది ఆడవాళ్లకు మాత్రమే సాధ్యం. వలపును వలకపోయటంలో ఇదొక పద్ధతి. ఇలాగే తెలుగు అమ్మాయి నవ్వితే ఎలాగ ఉంటుందో కూడా అద్భుతంగా వర్ణించాడు. అలరు వంటిది అలర్మేలు మంగ, అరిమురి నవ్విని అలమేలు మంగ. అరిమురి నవ్వడం అంటే చిరునవ్వు నవ్వడం అని అర్థం. తెలుగు పెళ్లి కూతురు పెళ్లిలో తన మగడు వైపు చూడాలంటే ఎలా చూస్తుందో కూడా అన్నమయ్య చెప్పాడు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పెడమరలి నవ్వటం అంటే కాస్త పక్కకు ఒదిగి నవ్వటం అని అర్థం. నేరుగా నవ్వితే బాగుంటుందా పెళ్ళింటిలో, అందుకే పక్కకు ఒదిగి నవ్విందట. దైవభావన చాలా క్లిష్టమైన సమస్య. వెంకటేశ్వర స్వామి ఎవరు, ఏ దేవతం, విష్ణువా, బ్రహ్మ, శివుడా, శక్త అని రకరకాలుగా చర్చలు ఉన్నాయి. ఆ చర్చలన్నీ అక్కర్లేదంటున్నాడు అన్నమయ్య. అంతేకాదు, ఎవరు ఎలా చూస్తే అలా కనిపిస్తాడు స్వామి అంటూ ఒక అద్భుతమైన సంకీర్తన వెలయించాడు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత

ఇక్కడ పిండి కొద్దీ నిప్పట్టు, నిప్పట్టు అంటే రొట్టె అని అర్థం. పిండి కొద్దీ రొట్టె అని లోకోక్తి ఉంది. దీన్ని తీసుకుని స్వామివారి వేదాంతాన్నంతా వర్ణించాడు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు, ఆవల భాగీరథిదరి బావుల ఆజలమే ఊరిన ఎట్టు, శ్రీ వెంకటపతి నీవైతే మము చేకని ఉన్న దైవమని, ఈ వలననే నీ శరణని ఎదనును, ఇది ఏ పరతత్వము నాకు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. మన దగ్గర పిండి ఎంత ఉందో దాని వాసి ఎంతో రొట్టె కూడా అలాగే తయారవుతుంది. దైవ విషయం కూడా అంతే. వెంకటేశ్వరుడు పరమాత్మ, అతనికి పేరు లేదు, ఊరు లేదు, ఇలాగే పూజించాలని నియమం కూడా లేదు. కానీ అలాంటి కొంతమంది వాదనలు చేస్తారు, ఇలాగే పూజించాలి, స్వామివారు వీడే అని. దాన్ని తప్పంటూ ఇలా అంటున్నాడు. దీనికి అన్నమయ్య ఒక దృష్టాంతాన్ని చూపుతున్నాడు. గంగానది ఒడ్డులో బావి త్రవ్వితే గంగాజలమే పడుతుంది. అలాగే నీ బుద్ధిని బట్టి దైవ సాక్షాత్కారం ఉంటుంది తప్ప స్వామికి అసలు స్వరూపం అంటూ ఏదీ లేదని నిష్కర్షగా అన్నమయ్య చెప్పాడు. ఈనాటి సమాజానికి అన్నమయ్య చేసిన ఈ బోధ చాలు. వెంకటేశ్వర స్వామి యొక్క దైవ వైభవాన్ని మాత్రమే కాకుండా అసలు భగవంతుడిని మనం ఎలా కొలవాలో ఇంతకంటే బోధించాల్సినటువంటి పద్ధతి మరొకటి కనిపించడం లేదు కూడా. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని భగవద్గీతాకారుడు కూడా స్పష్టంగా ఇలాగే చెప్పాడు. నీవు నన్ను ఎలాగా పూజిస్తావో నీకు నేను అలాగే కనిపిస్తాను.

0: భగవద్ విషయం ఇంతే. దీనంతా ఒకే ఒక దేశీయత ముద్ర కలిగిన పిండి కొద్ది రొట్టె అనేటువంటి మాటతో తేల్చి పారవేశాడు. పిండి అంటే సంస్కారం, పిండి అంటే నీ దగ్గర ఉండేటువంటి భక్తి, పిండి అంటే జ్ఞానం. దీన్ని ఎంతైనా వ్యాఖ్యానించుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు, పెట్టుడు నామాలు కన్నా పుట్టుడు నామాలు చాలా గొప్పవి అంటాడు అన్నమయ్య. పెట్టుడు నామాలంటే వైష్ణవాన్ని స్వీకరించడం, పుట్టుడు నామాలంటే గర్భవైష్ణవంతో పుట్టడం. అద్వైతిగా పుట్టినా ద్వైతిగా పుట్టినా విష్ణువును పరమదైవతంగా నమ్మడమే పుట్టుడునామం అంటే. అది ఎవరూ చెప్పాల్సిన పని లేదు, సహజంగా జన్మంతో అబ్బుతుంది. హరిదాసుడుగా పుట్టడం హరి అనుగ్రహం వల్లే సాధ్యం. అందుకే భాగవతంలో నారదుడు భాగవత శరీరంబు జోచితి అన్నాడు. భాగవతుడికి శరీరమే భాగవతం, శరీరం నిండా భగవంతుడే ఉంటాడు. అలా బ్రతకడం చాలా గొప్ప వరం. దాని గురించి అన్నమయ్య ఒక సంకీర్తనలో ఇలా అన్నాడు. ఎమ్మిని పుణ్యాలు చేసి ఇలయేలవచ్చుగాక కమి హరిదాసుడు కావచ్చునా. పుణ్యాలు చేస్తే ఈ భూప్రపంచానికి రాజు కూడా కావచ్చు, పెద్ద అధికారాలు రావచ్చు, హోదాలు రావచ్చు, విద్య రావచ్చు, గౌరవం రావచ్చు, కానీ హరిదాసుడుగా పుట్టడం మాత్రం సాధ్యం కాదంటున్నాడు. హరిదాసుడు భిక్షగాడితో సమానంగా ఇవాళ పరిగణింపబడుతూ ఉన్నాడు. భిక్షగానికి భిక్ష వేసినట్టుగానే హరిదాసుకు తృణమో పణమో ఇస్తున్నారు, అది తప్పంటున్నాడు అన్నమయ్య. హరిదాసుగా జన్మించడం చాలా గొప్ప విషయం. సంక్రాంతి రోజుల్లో నామసంకీర్తన చేసే ఆ దాసులాగా వాడు హరికథలు చెప్పేవాడిని కూడా భాగవతుడు అని పిలవటం కానీ భాగవతుడు తక్కువ అనుకోవడం కానీ ఎందుకు తప్పంటున్నాడంటే హరిదాసుడుగా పుట్టడమే చాలా గొప్ప అంటున్నాడు. అందుచేత 32,000 సంకీర్తనలలో అన్నమయ్య తెలుగు నేలను నుడికారాన్ని పలుకుబడిలోని వాడిని వేడిని ఏనాడూ మరువలేదు. అందుకే ఆయన పదకవిత పితామహుడయ్యాడు. దీనికంతా అసలు కారణం ఏమిటంటే ఆయన పల్లెపట్టుల్లో చాలా కాలం జీవించటం. తాళ్లపాక కడప జిల్లాలో ఒక చిన్న గ్రామం, ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు తాళ్లపాక అన్నమాచార్యుల వారిని తమవాడుగా భావిస్తారు. అంతేకాకుండా నిరంతర దేశ సంచారం చేసిన వాడు ఆయన. ఆలయంలోనే ఉంటూ వచ్చిపోయే భక్తులను గమనిస్తూ వారి అలవాట్లను, వారి హావభావాలను, వారి పూజా విధానాల్ని అన్నిటినీ సమగ్రంగా చిత్రించడం చేతనే ఒక దేశీయత ముద్ర మనకు అన్నమాచార్యుల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
1: శ్రోతలింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో అన్నమయ్య పదాల్లో దేశీయత డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారి ప్రసంగం విన్నారు.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: శ్రోతలు ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం భక్తిమాల, సినీ భక్తి గీతాలు.

శ్రోతలు ఇంతవరకు సినీ భక్తి గీతాలు భక్తిమాల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి కర్నూలు జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు.
1: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నడుస్తున్న స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించిన కలెక్టర్ భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందన్న మంత్రి టీజీ భరత్ తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఏ సిరి ఆకాంక్షించారు. గోనెగండ్లలో పలు వీధులలో ఆమె పర్యటిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి యూనిట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. కాజామున్నిసా నిర్వహిస్తున్న పేపర్ కటింగ్ బండిల్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పీఎంఈజీపీ పథకం కింద యూనిట్ కు 10 లక్షలు రుణం మంజూరైందని, 3 లక్షల 50 వేల వరకు సబ్సిడీ వస్తుందని నిర్వాహకులు కలెక్టర్కు తెలిపారు. కర్నూలు శివారులోని గోశాలలోని ఆవులకు పచ్చిమేత అందించాలని కలెక్టర్ ఏసిరి అన్నారు. పచ్చిమేత సాగును కలెక్టర్ పరిశీలించిన నిర్వాహకులతో మాట్లాడుతూ, గోశాలలో ఉన్న 1100 ఆవులకు పీఎండీఎస్ విధానంలో సాగు చేసి పచ్చగడ్డిని అందించాలన్నారు. ఎల్నినో నేపథ్యంలో జిల్లాలో పీఎండీఎస్ సాగు విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డు కలిగి ఉన్న భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు కోసం ఇండస్ట్రీ రిలేటెడ్ ఆన్లైన్ స్కిల్ అప్డేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యాలయంలో శిక్షణకు సంబంధించిన పత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, కార్మికుల పిల్లలు ఎవరైతే డిప్లొమా, డిగ్రీ, బీటెక్, మెడికల్ విభాగంలో చదువుతున్నారో వారంతా ఉచితంగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులు ప్రీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అని, విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఇంటి వద్దనే మొబైల్లో నేర్చుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కార్మికుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగర శివారులోని గార్గయ్యపురం డంప్ యార్డును కమిషనర్ చెల్లా ఓబులేస్తో కలిసి పరిశీలించి అక్కడ నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గార్గయ్యపురం జోహారాపురం డంప్ యార్డులో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా రెమీడియన్ చేస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై న్యాయవాదులు ఆందోళన చెందొద్దని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కోరగా కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. బెంచ్ ఏర్పాటు అనేది న్యాయమైన ప్రక్రియ, విధానాలకు అనుగుణంగా జరగాల్సిన అంశమని పేర్కొన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ సిరి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో ఆమె సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. పోషణ్ ట్రాకర్లలో చిన్నారుల ఎత్తు, బరువు, వయస్సు వివరాలను

0: నిత గడువులోపు 100% ఖచ్చితత్వంతో నమోదు చేయాలన్నారు. కర్నూలు నగరాభివృద్ది లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఊబులేస్తో కలిసి మంత్రి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నిధులు 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సర్కిల్, సుంకేసుల రోడ్డు సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి 2 వాగుల వరకు సెంట్రల్ మీడియన్ డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డు వెనుక బస్టాండ్ నుంచి ఎస్ఏఈ క్యాంపు మార్గంలో సీసీ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. కక్షిదారులు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని 6 అదనపు జిల్లా జడ్జి, జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి పి వాసు సూచించారు. నగరంలోని న్యాయసేవా సదన్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ 60,000కు పైగా క్రిమినల్ కేసులు, 300కు పైగా బ్యాంకు కేసులు పరిష్కరించామన్నారు. 153 రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులకు బీమా సంస్థల నుంచి 10,25,27,963 రూపాయల నష్టపరిహారం ఇప్పించినట్లు వివరించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓర్వకల్లోకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని, సెమీ కండక్టర్, ఫుడ్ పార్క్ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: నూట 1.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో ఇప్పుడు విందాం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా మా తెలుగు తల్లి చిత్రం నుంచి పార్థసారథి పాడిన పాట, గురజాడ అప్పారావు రచనా సంగీతం, దుగ్గిరాలా.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
2: అమలు,
1: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
2: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
1: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
1: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
5: దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట జల్సా చిత్రం నుంచి. గీత రచన భాస్కర్ భట్ల,

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలో ఘంటసాల పిసుశీల పాడిన పాట కదలడు వదలడు చిత్రం నుంచి, సంగీతం టీవీ రాజు.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: జయం మనదేరా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవితా కృష్ణమూర్తి పాడిన పాట ఇది. చంద్రబోస్ గీతరచన, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి.

0: తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. వినండి సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ బభుర్ధృత శంఖ చక్ర అని సూర్యనారాయణమూర్తిని సూర్యప్రభా వాహనంలో దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మను ప్రార్థన చేసుకుంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన ఈ తిరుమల క్షేత్రంలో మహిమాన్వితమైన శ్రీవారి ప్రధాన బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు సూర్యప్రభా వాహనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకోవడం కోసం మనం అందరం సమావేశమవుతూ ఉన్నాం. సూర్యుడు అన్నేసరికల్లా ఆరోగ్యప్రదాత, లేక రోగాన్ని పోగొట్టేవాడు, సంపదలను ఇచ్చేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగం లేకపోవడం అని అనుకోవచ్చు. రోగం దేనివల్ల పుడుతుంది అంటే పాపము వల్ల పుడుతుంది. ఎన్నో జన్మలలో చేసినటువంటి పాప ప్రభావం వల్ల ఈ జన్మలో మనం రోగాలను, ఆ రోగాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ రోగం పూర్తిగా నయమవ్వాలి అంటే ఆ పాపములు పోవాలి. పాపములు పోవాలి అంటే ఏం చేయాలి? పాపములు పోగొట్టేవాడు ఎవరు అన్నట్లయితే ఆయనే తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. భగవంతుడికి పేర్లు తల్లిదండ్రులు పెట్టలేదు. వాళ్ళ యొక్క అసాధారణమైన చర్యను దృష్టిలో పెట్టుకుని మనమే ఆయన ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాం. మన యొక్క పాపాలను పోగొట్టేవాడు కనుక వేంకటతి ఇది వెంకట అంటారు. అలా మన యొక్క పాపాలను పోగొట్టి మన యొక్క ఆ రోగాలను, ఆ పాప ప్రభావం వల్ల వచ్చేటువంటి రోగాలను పోగొట్టి మనకు సుఖాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన వెంకటనాయక అని పిలుస్తున్నాడు. తన యొక్క ఈ తత్వాన్ని తెలియజేయడం కోసమే ఈనాడు సూర్యప్రభా వాహనంలో ఆయన మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఏ వాహనం తక్కువది కాదు, ఏ వాహనానికి ఆ వాహనమే గొప్పది. మనం వెనకటికి చెప్పుకున్నాం భాగవతంలో భూషణాయుధలింగాఖ్యాహ దత్తే శక్తిస్వమాయ అనే ఒక మాట ఉంది. పరమాత్మను మోయగలిగినవి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగినవి, పరమాత్మ మీద ఉండగలిగినవి పరమాత్మ తప్ప మరొకటి కాదు. మనకంటే గొప్పది కదా మన మెళ్ళో ఉంటుంది, మనకంటే

0: విలువైనదే కదా మనను మోస్తుంది. ఈ విధంగా పరమాత్మను మోయగలిగినవి పరమాత్మ స్వరూపమే, అవి వేదస్వరూపములే. ఆ వేదములు గరుత్మంతుడు ఎలాగో సూర్యుడు కూడా వేదస్వరూపుడే. దీంట్లో విప్రతిపత్తే లేదు, సందేహమే లేదు. కనుకనే ఆయనకు సూర్య అని పేరు. సూర్య అంటే సుష్ఠు ఈరయతీతి సూర్య, మంచిగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు అని అర్థం. మానవ అభ్యున్నతికి లేక పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివి సక్రమంగా ఉన్నట్లయితే, ఆ తెలివి అనుగుణంగా తను వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, శారీరక శ్రమ చేస్తూ ఉన్నట్లయితే అతను అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. తెలివితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి, అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. ఆ తెలివి లేకపోతే, లేక ఆ తెలివి దుర్మార్గంగా ఉన్నట్లయితే, దుర్మార్గానుగుణమైన చర్యలు ఉన్నట్లయితే అతనే పతనానికి పోతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. వెలిసి అభ్యున్నతికి పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివే సక్రమంగా ఉండాలి అంటే అక్కడ భగవంతుడు తప్ప మరొక మార్గం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మత్తస్మృతి జ్ఞానమపోహనంచ, నా యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆ తెలుసుకున్నది గుర్తు వస్తుంది. నా యొక్క అనుగ్రహం లేకపోతే తెలివి రాదు, ఒకవేళ వెనకటికి ఉన్నది గుర్తుకు రాదు, కాబట్టి నన్ను ఆశ్రయించడం తప్ప మీరు చేయగలిగింది లేదు అని కూడా చెప్పాడు ఆయన. శరణాగతిని పొందండి అని కూడా చెప్పాడు. కాబట్టి మన యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపజేయాలి అన్నట్లయితే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు. కనుకనే ఎందరో మహర్షులు అందరూ కూడా సూర్యుణ్ణి ఉపాసన చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్ మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఆయనకేమీ కనిపించడం లేదు, తాను కూర్చున్న పద్మం తప్ప. ఆ పద్మం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఒక మాట వినింది, తపస్సు చెయ్యి అని మాట, తపస్సు చెయ్యి అనే మాట వినిపించింది, తప అనే మాట వినిపించింది. ఈ అక్షరాలని తిప్పి తెప్పితే పత అని వస్తుంది, పడిపో అని. తప అంటే అభ్యున్నతికి వెళ్ళు అని. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరైతే నా యొక్క బుద్ధులను సక్రమంగా ప్రచోదింపచేస్తూ ఉన్నాడో అతనికి నమస్కారము అనే ఒక మంత్రాన్ని ఆయన ధ్యానం చేశాడు. ఇదే గాయత్రి జపం, ఇదే సూర్యోపాసన. ఇటువంటి సూర్యోపాసన మానవులందరూ చేయవలసిందే కాదు, జీవులందరూ చేయవలసిందే. దేవతలు చేస్తున్నారు, మనుష్యులు చేయాలి, రాక్షసులు చేశారు. ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళు అభ్యున్నతిని పొందారు. ప్రహ్లాదుడు సక్రమంగా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా సక్రమంగా బుద్ధులను ప్రచోదింపచేయించుకున్నాడు. అతని యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపాయి, బుద్ధులు సక్రమంగా ఉన్నాయి, తద్వారా అతని చర్యలు సక్రమంగా ఉన్నాయి, తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. తారకాసురుడు మొదట్లో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క బుద్ధులను పెడదారిన పెట్టించాడు, కాబట్టి అతను రాక్షసుడయ్యాడు, అతన్ని సంహరించవలసి వచ్చింది. ఈ విధంగా అందరూ కూడా సూర్యోపాసన చేయాలి. ఇక్కడ లింగ వ్యత్యాసం కానీ వర్ణ వ్యత్యాసం కానీ ఏమీ లేవు, అందరికీ కూడా సూర్యోపాసన మన సనాతన ధర్మం సనాతన ధర్మం చెప్పింది. అందులో భాగంగా కొంతమందికి మంత్రపూర్వకంగా చేయమనుంది, కొంతమందికి శ్లోకరూపకంగా చేయమనుంది. ఎవరైతే సూర్యుణ్ణి ఉపాసన చేస్తారో ఆ సూర్యనారాయణ స్వరూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మను ఉపాసిస్తారో, వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తారో, వారికి సద్బుద్ధులు ఉంటాయి. అటువంటి సద్బుద్ధిని ఆయన మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ మరిన్ని విషయాలను మనం కోగంటి రామానుజాచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు స్వామి. జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చక్కనైనటువంటి ఏడు గుర్రములు కట్టినటువంటి సూర్యప్రభ వాహనంలో త్రివేంకట విభుడు తాను మూలమూర్తిలాగా భాసిస్తూ మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వాహనాన్ని పరికించినట్లయితే స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ సువర్ణఖచితమైనటువంటి ప్రభతోటి ఆ వాహనం వెలుగొందుతూ ఉన్నది. ఆ ప్రభ మధ్యలో మరి యొక్క సూర్యునిలాగా కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి కాంతితోటి త్రివేంకట విభుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు గోచరిస్తూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి ఒక పెద్ద గజమాల, ఆ గజమాలల కింద తెల్లనైనటువంటి మల్లెపూలు, దాని కింద స్వామివారి యొక్క కొప్పు, ఆ మధ్యలో అనంతరత్న ప్రభాభాషితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకార విభూషితుడైనటువంటి స్వామివారు పచ్చలు కెంపులు పొదిగబడినటువంటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించినటువంటి వాడై కటివరద హస్తములతోటి భాసిల్లుతూ భక్తులను అనుగ్రహించడం

వరానికి భక్తులకు వరమివ్వటానికే తాను సూర్యప్రభలో వేయించేసినట్లుగా తిరుమాడ వీధిలో విహరిస్తూ ఉంటే, మరి ఆ వాహనము ముందు భజనలు, కోలాటము, నృత్యములు మొదలైనటువంటి ఆయా ప్రాంతములకు సంబంధించిన ఆ సంప్రదాయ నృత్యములతోటి స్వామివారిని కీర్తిస్తూ కలవు కలశచిత్తానాం గతిర్ గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణతోటి స్వామివారిని కీర్తిస్తూ వారు మునుముందుకు సాగుతూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, మరింతగా మరి జియర్ స్వామి వారు వారి యొక్క పరివారంతో మధురమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ ఉంటే సూర్యప్రభలో చేరినటువంటి స్వామి, సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామి మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్నట్లుగా మరి సువర్ణఖచితమైనటువంటి ఆ ప్రభలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ప్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని చెప్పినట్లుగా మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. అందుకనే చెబుతారు ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అని చెప్పి, జ్యోతిషాది శాస్త్రములన్నీ కూడా ప్రత్యక్షములు వాస్తవములు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆ సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యభగవానుడిలో ఉన్నటువంటి స్వామిని చూడటము, ధ్యానించడము ఎంతో పుణ్యదాయకము, అదేవిధంగా సిద్ధిని పొందించినటువంటి విషయము. అందుకే అన్నారుగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అంటే జయస్సదా సవితృమండల మధ్యవర్తి అని అంటూ సూర్యమండలవర్తి అయినటువంటి నారాయణుణ్ణి, శంఖచక్రధారి అయినటువంటి నారాయణుణ్ణి అలాగా ధ్యానించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు సూర్యునికి మరి వెంకట విభునికి కూడా చాలా దగ్గర సామ్యం అనేది ఉన్నది. మరి సూర్యుడు ఏడు గుర్రాల మీద విహరిస్తూ ఉంటే, ఏడు గుర్రాల మీద పయనిస్తూ ఉంటే వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద కొలువు తీరి ఉన్నాడు. అంతేకాదు సూర్యుని యొక్క రథం బంగారు కాంతులతోటి ఉంటుంది. మరి శ్రీనివాసుడు కూడా బంగారు రథం మీద ఊరేగాడు నిన్ననే. ఏడేడు లోకాలకి కూడా తన కాంతి చేత వెలుగును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు సమస్తమైనటువంటి భువనములకు కూడా తన అనుగ్రహము చేత ఉజ్జీవింపజేసేటటువంటి వాడు ఏడు కొండల వాడు శ్రీనివాసుడు. మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మాలను వికసింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అయితే, మనస్సు మన భక్తుల యొక్క మనస్సులలో ఉన్న జ్ఞానదీపాన్ని వికసింపజేసేటటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. అంతేకాదు కద్రువ కశ్యపుడు వారి బిడ్డ అయినటువంటి అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఉంటే, వారి యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడే వెంకటేశ్వర స్వామివారికి కూడా మరి రథముగా ఉండి ప్రధానమైనటువంటి వాహనంగా ఉన్నాడు. అంతేకాదు సంజ్ఞ ఛాయ అనే ఇరువురిని ఉభయదేవేరులుగా కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే, శ్రీదేవి భూదేవి అనే ఇరుదేవేరులు ఉభయదేవేరులు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఈ విధంగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టు, పంక్తి, అనుష్టుప్ అనే పేర్లు కలిగినటువంటి ఏడు గుర్రాలు కలిగిన రథం మీద స్వామివారు ఆ సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటే, సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజున మరి సూర్యప్రభ చిన్నశేష వాహనము, గరుడ వాహనము, హనుమద్వాహనము, కల్పవృక్షము, సర్వభూపాలము, చంద్రప్రభ అనే ఏడు వాహనాల మీద శ్రీనివాస పరంబ్రహ్మ ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి కూడా అనేకమైనటువంటి విషయములు, అనేక రకాలైనటువంటి సామ్యములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుణ్ణి అధిష్ఠించి మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు సూర్యగమనము ద్వారా మనము మన జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఏ సౌకర్యము లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని సూర్యుడు తన గమనముతోటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే రథస్యేకం చక్రం భుజగమయమిత సప్త తురగాహ అని అంటూ సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి చక్రములు ఎన్ని? ఒకే చక్రం. మరి ఆ గుర్రములు ఏమైనా సమసంఖ్యలో ఉన్నాయా? కాదు, ఏడు గుర్రములు అంటే ఒక మూడు గుర్రములు ఒకవైపుకు, నాలుగు గుర్రములు ఇంకోవైపుకు.

0: ఉన్నప్పటికీ కూడా అది కాస్త ఇబ్బందే కదా. అంతేకాదు పోనీ సారథయమైనా పూర్తిగా సర్వాంగములు కలిగిన వాడా అంటే కాళ్ళు లేనటువంటి సారథి. పోనీ మార్గం ఏదైనా బాగా ఆధారం కలిగిందా అంటే ఏ ఆధారము లేనటువంటి ఆకాశం మార్గం. అయినప్పటికీ కూడా సూర్యుడు ఏనాడు కూడా తన సమయాన్ని, తన విధిని, కర్తవ్యాన్ని మీరలేదు, తన కర్తవ్యాన్ని మరచిపోలేదు. ఆయా సమయములకు తన కాంతిని ఈ జగత్తు మొత్తానికి ప్రసరింపజేస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తున్నాడు, అందరిలోనూ కూడా జీవశక్తిని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే జీవశక్తి అనేది ఆ సూర్యుని వేడిలోనే ఉన్నది. అందుకనే కదా వృక్షములైనా సరే మానవులైనా సరే ఆ వేడి ఉన్నప్పుడే జీవించగలుగుతారు. పూర్తిగా వేడి లేనటువంటిప్పుడు ఆ శరీరంలోనూ ఆ వృక్షములలోనూ కూడా జీవశక్తి అనేది ఉండదు. ఈ విధంగా జీవ తన కిరణములతోటి సమస్తమైనటువంటి ప్రాణులకు జీవశక్తిని, చైతన్యాన్ని అందిస్తున్నటువంటి సూర్యభగవానుని మీద శ్రీవెంకట విభుడు శ్రీనివాసుడు కొలువు తీరి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అంటే మనందరిలోనూ కూడా జీవశక్తిని, చైతన్యాన్ని నింపి మనల్ని జ్ఞానవంతులుగాను, ఆరోగ్యవంతులుగాను స్వామివారు చేయటం కోసం, అనుగ్రహించడం కోసమే ఈ విధంగా స్వామివారు ఈ సూర్యప్రభ వాహనంలో ఈ 7వ రోజున తిరుమాడ వీధులలో విహరిస్తూ పశ్చిమ మాడ వీధి చివరకు చేరుకున్నారు. మరి మరిన్ని విశేషములను కుప్ప నరసింహ గారి యొక్క వాగ్ఝరిలో మనం తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు. సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల జీవశక్తి పెరుగుతుంది అనే ఒక అద్భుతమైన మాట మనం విన్నాం. సాధారణంగా ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఎలా బుద్ధి ప్రచోరం ఎలా బుద్ధి పనిచేస్తుంది అంటే మన యొక్క మెదడులో ఒక మెరుపు మెరుస్తుందిట. ఆ మెరుపు 7 రకాల పాయలతో ప్రసరిస్తూ ఉంటుందిట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషాలు అవే కదా. 7 రకాలైన గుర్రాలతో, విభిన్న కోణాలతో సంచరించేటువంటి గుర్రాలతో ఒక తేజస్సు పయనిస్తూ ఉంటుంది అని. ఇదే సూర్యనారాయణ యొక్క అసలైన తత్వం. అందుకనే ఆయన్ను సరసిజాసన సన్నివిష్ట అని ఒక మాట అంటారు. సరసిజాసన సన్నివిష్ట అంటే మన యొక్క సహస్రాల పద్మం మెదడు ఏదైతే ఉందో అదే సూర్యనారాయణుడి యొక్క శిశలైన స్థానం. కాబట్టే ఆయన సూర్య అంటే బాగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. మీరు గమనించారా, ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పిన మాటలలో ఆయన చాలా తేలికగా చెప్పారు. వాస్తవంగా అది మన తైత్తిరీయోపనిషత్తు యొక్క సారమైనటువంటి మాటలనే ఆయన మనం విన్నాం. అక్కడ కూడా ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంది, చిన్నదా అంటే చిన్నది కాదు. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో మనకి తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయక అని వెంకటేశ్వర స్వామి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒక సూర్యగ్రహం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అనేక రకమైన గ్రహాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన జీవులు ఉంటారు అని. ఈ యొక్క సూర్యగ్రహం తన యొక్క తేజస్సు ద్వారా వాళ్ళందరి యొక్క బుద్ధులను, వాళ్ళందరిలోనూ జీవశక్తిని ప్రసరింపజేస్తుంది అని మనం విన్నాం. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో, ఎంత భూమి ఎన్ని రకాల అధికరణాలు ఉన్నాయో, ఎన్ని మంది జీవులు ఉన్నారో ఎవరికీ తెలియదు. అందుకనే వేదం కూడా విశ్వం ఎంత పెద్దది అని చెప్పలేక 2 మాటల్లో తేల్చేసింది. ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దానికి 10 రెట్లు ఈ విశ్వమందయ్యా అత్యధిష్ట దశాంగులం అని. ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలున్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క పద్మపు రేకులాగా భావన చేయండి. పద్మపు రేకులాగా భావన చేస్తే ఆ పద్మపు రేకుల యొక్క మధ్యలో ఉండి ఆ వాటి యొక్క ప్రభను ఎవరైతే రేకుల లాంటి బ్రహ్మాండాల మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రభను, సామర్థ్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తున్నారో అటువంటి వాడు సూర్యప్రభా వాహనుడు అని పిలువబడుతూ ఉంటాడు. అంటే సవితృమండల మధ్యవర్తి అనే పదం ఏదో ఒక చిన్న సూర్య గోళం ఉంటుంది, ఆ గోళంలో ఇల్లు వేసుకుని ఆ ఇంట్లో ఒక సోఫా వేసుకుని దాంట్లో కూర్చునేవాడు అని అర్థం కాదు. ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయో తెలియదు, సూర్యులు ఉన్నారో తెలియదు. అటువంటి సూర్యమండలాల యొక్క మధ్యలో ఉంటూ వాటిలో

0: సత్యాన్ని నింపుతూ ఉంటాడు. పరమాత్మ యొక్క సశలిన తత్వాన్ని చెబుతూ, నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చెబుతూ, నతత్ర సూర్యో విభాతి న చంద్రతారకం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సూర్యుడు కూడా ప్రకాశించలేడో, లేక ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు ఉండరో, అటువంటి స్వరూపం పరమాత్మది అని చెబుతూ, ఆయన కనుక వ్యక్త స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే అనేక కోటి సూర్య ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యుని చూడటమే మనకి కళ్ళకి దుస్సాధ్యమైనప్పుడు కోటి మంది సూర్యులు ఒక్క పెట్టిన అలా ప్రకాశిస్తే ఎంత తేజస్సో పరమాత్మ యొక్క తేజస్సు కూడా అంతలాగే ఉంటుందిట. అంత తేజస్సు కనుక ఒక్క పెట్టిన ప్రకాశించినట్లయితే బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరి యొక్క బుద్ధులు ప్రకాశించవా? ఈ విధంగానే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ప్రతి చోట వెలుతురు కనిపిస్తుంది. చూడగలగడం మన సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కనుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసజాసన సన్నివిష్ట అని అన్నారు. మన సంప్రదాయంలో ఏ శ్లోకం వచ్చినా అదేదో కేవలం సంస్కృత విశేషణాలతో పొందికగా కూర్చున్నది అని అభిప్రాయపడకూడదు. దాంట్లో ఎంతో సారవంతమైన విషయాలను గుప్పించి మనకు చెప్పారు. ఆ భావనలు చేయకపోయినా ఆ అభిప్రాయాన్ని చెప్పే శబ్దాలను పారాయణ చేసినా పుణ్యం వస్తుంది అని మన సంప్రదాయకర్తలు ఇటువంటి శ్లోకాలను నిత్యం పారాయణ చేయండి అని మనకు ఆదేశించారు. సంప్రదాయాలను అనుసరించాలి. మనం ప్రశ్నించే సామర్థ్యం మనకి లేదు, తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అందుకనే నారాయణ అనే పదం మనం వింటున్నాం. ఎప్పుడైనా సూర్యనారాయణుడు అని అంటూ ఉంటాం. నారం అంటే జ్ఞానం. జ్ఞానము యొక్క అయనం పరమావధి పరమాత్మ. సూర్య అంటే బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేసేవాడు. ఆ సక్రమంగా ప్రచోదింపజేయడం వల్ల కలిగేటువంటి విచారణ ద్వారా తెలియబడే పరిపూర్ణ స్వరూపుడు ఆ నారాయణుడే. ఈ రెండు జతకలిస్తేనే మానవ జీవ సార్థక్యం. ఇవి తెలుసుకోవడం కోసమే స్వామివారు అదుగో అత్యద్భుతంగా ఆ సూర్యమండలం మధ్యలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యప్రభ వాహనాన్ని కూడా మీరు గమనించండి. కిరణాలు ప్రసరితమవుతూ ఉన్నాయి. అనేక కిరణాలు ఉంటాయి. ఎన్ని కిరణాలు ఉన్నాయో లెక్క ఉండవు. మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ సూర్యప్రభ వాహనం యొక్క గమ్మత్తులో మరొకటి చెప్తారు. స్వామివారు ఆపాదమౌళి కనిపించేటువంటి వాహనాలలో ఇదొక వాహనం అంటారు. గజవాహనంలో కూడా స్వామివారు ఆపాదమౌళి కనిపిస్తారు. ఇక్కడ ఒంటరిగా ఇక్కడ కూడా సూర్యప్రభ వాహనంలో కూడా ఆపాదమౌళి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అదిగో అద్భుతమైనటువంటి రత్నఖచితమైన పాదాలు, కటిబద్ధ హస్తం, వరద హస్తం మనందరికీ కావలసినటువంటిది. మన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడులను తొలగించి వేసేటువంటి సుదర్శన చక్రం, అలాగే మనకు జ్ఞానాన్ని మంచి వాక్కును అనుగ్రహించేటువంటి శంఖాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, అద్భుతమైనటువంటి కరుణను కురిపిస్తూ అవ్యాజమైన ప్రీతిని కురిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆ మొహంలో అత్యంత ప్రసన్నత. ఇక పెదవుల దగ్గర అత్యద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తోంది. మరొక గమ్మత్తు గమనించారా, ఆయన వరద హస్తం పైన ఒక చిలుక ప్రకాశిస్తోంది. చిలుక అంటే మాట. వాగ్దోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషంగా చెప్తారు. మనం మనసులో అనుకున్నా సరే వాక్కులు రెండు రకాలు. నమో వాచే యాచోదిత యాచానుదిత అని అంటారు. మనం పలకటమే కాదు, మనస్సులో తప్పుగా అనుకున్నా సరే అది మాట కిందే వస్తుంది. ఈ పలికిన మాట ఎంత కష్టపడుతుందో పలకని మాట అంత పాపాన్ని గురి చేస్తుంది. కాబట్టి మాట సక్రమంగా ఉండాలి. మాట సక్రమంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి. మంచి బుద్ధిని ప్రచోదింపజేస్తూ ఆ బుద్ధి ద్వారా మంచి వాక్కులను అనుగ్రహించాలి. ఒకవేళ మన యొక్క ప్రారంభాతిశయం వల్ల మనం గనక ఆలోచన చెడుగా ఉన్నా, ఆ ఆలోచన ప్రభావం వల్ల మనస్సులో వాక్కులైనా చెడుగా ఉన్నా, ఆ వాగ్దోషాన్ని ఆయన మాపమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను మనం ఆశ్రయిద్దాం. కలౌ గోవిందనామస్మరణ కలౌ నామస్మరణాన్ముక్తి అని పెద్ద మాట. నామస్మరణ మాత్రమే మన యొక్క కష్టాలను పోగొట్టగలదు. కాబట్టి మనం ఏమాత్రం బద్ధకించకుండా కనిపిస్తున్నటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, మనస్సులో ఆ పాదాలను పట్టుకున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా గోవింద నామస్మరణ చేసుకుందాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
1: సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన. మరి సూర్యనారాయణుడికి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు అని అంటే, సర్వదేవాత్మకోహ్యేష సమస్తమైనటువంటి దేవతలు కూడా సూర్యుని అందే ఉన్నారు. కావున సూర్యునికి నమస్కరిస్తే చాలు, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అందుకనే కదా

వర్ణముల వారు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేస్తారు. ఆయా సంప్రదాయానుసారంగా సూర్యుణ్ణి ధ్యానిస్తూ అనుష్ఠానాదులు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా సర్వదేవాత్మకుడైనటువంటి సూర్యుడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి వహించి తన ప్రభలో తాను ఈ విధంగా ప్రభను కురిపించడానికి, కాంతిని కలిగి ఉండడానికి ఆ నారాయణుడే కారణము. నారాయణుని యొక్క భాషచేట, అంటే ఆయన యొక్క కాంతితోటే తాను కూడా ప్రకాశిస్తున్నాననే విషయాన్ని తెలియజేస్తూ సూర్యభగవానుడు నారాయణుణ్ణి ధరించి సూర్య నారాయణుడిగా భాషిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి ఆరోగ్యం, సత్కవిత్వం, మతి మతుల బలం, కాంతిమాయుః ప్రకర్షం, విద్యామైశ్వర్యమర్థం, సుతమపి లభతే సూత్ర సూర్య ప్రసాదాత్ అని చెప్పి అంటూ సూర్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటుగా సత్కవిత్వం, అంటే చక్కటి వాక్పటుత్వము, సరైనటువంటి బుద్ధి, తెలివితేటలు, అలాగే శారీరకమైనటువంటి కాంతి, ఆయుష్, అలాగే విద్య, ఐశ్వర్యము, సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా సూర్యభగవానుణ్ణి అర్చించడం ద్వారా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి సూర్యభగవానుని యొక్క వాహనం ముందు గజరాజులు చక్కగా తన చెవులతోటే వింజామరలు వీస్తూ మునుముందుకు సాగుతూ ఉంటే గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి అన్నీ కూడా ఆ రాజలాంఛనములన్నిటితోటి స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ వాహనము మునుముందుకు సాగుతూ ఉత్తర మాడవీధిలో కొనసాగుతూ ఉన్నది. మరి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటే స్వామివారు కూడా ప్రత్యక్ష దైవంగా ఉండి ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కొంగు బంగారం చేసి ఏడుకొండల వాడిగా, వరప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారు. మరి అటువంటి స్వామి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ప్రచండుడిగా ఉంటాడు సూర్యుడు. ఏ విధంగా అయితే పరమాత్మకి అలాగే సూర్యునికి కూడా ఉన్నటువంటి లక్షణము అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్న నివారణవ అన్నట్లుగా, పరమాత్మ దుష్టుల విషయంలో ప్రచండంగా ఉంటాడు, రౌద్రంగా కనిపిస్తాడు, ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో చాలా సౌమ్యంగానూ దయామూర్తిగా కనిపిస్తాడు. సూర్యుడు కూడా అంతే, దుష్టుల పట్ల ప్రచండమైనటువంటి తన ప్రతాపాన్ని చూపిస్తాడు. మరి ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల తన కిరణముల చేత చైతన్యాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే ఆ సూర్యుని యొక్క వంశములోనే రామచంద్రమూర్తి కూడా జన్మించి మర్యాద పురుషోత్తముడిగా సమస్త యుగాల వారికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇనకలోద్భవుడు అని చెప్పి, సూర్యవంశ సంజాతుడు అని చెప్పి రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేకాదు, సూర్యభగవానుడు ఎలాగా ఆయన తృప్తి చెందుతాడండి అని అంటే ఏదో అనుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద హోమములు లేకపోతే యజ్ఞములు పూజలు చేయాలనుకుంటామేమో, అబ్బెబ్బే అంత అవసరం లేదు. ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలుట సూర్యభగవానుడు ఆనందిస్తాడు అని చెబుతూ, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని అంటూ ఆ సూర్యభగవానుడికి ప్రతిరోజు ఒక్క నమస్కారం చేస్తే చాలుట జన్మ జన్మాంతరములలో చేసినటువంటి ఆ పాపం వల్ల కలిగినటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో ఆ దారిద్ర్యం తొలగిపోతుంది, ఇక జన్మ జన్మాంతరములలో దారిద్ర్యం అనేది ఉండదు, ఐశ్వర్యముతోటి వెలుగొందుతారు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సూర్యుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు, పైగా మనకు ప్రతిరోజు కనిపించేటటువంటి వాడు, అందుబాటులో ఉండేవాడు, మనకు చైతన్యాన్ని ఇచ్చేవాడు, మనల్ని మేలుకొలిపేవాడు, సమస్త జీవులకు కూడా ఆధారభూతులైనటువంటి ఆ సూర్యభగవానుణ్ణి అధిష్ఠించినటువంటి స్వామి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాలలో చక్కగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు. అంటే సూర్యభగవానుల్లో ఉన్నటువంటి గుణములను, అదేవిధంగా ఆరోగ్యమును, ఐశ్వర్యమును మనందరికీ అందించడం కోసమే అని మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అంతేకాదు, పద్మావతీదేవిని పొందడానికి శ్రీనివాసుడు ఆ పద్మ సరోవరం దగ్గర సూర్యభగవానుని ప్రతిష్ఠించి కొన్ని సంవత్సరముల పాటు ఆరాధన చేసి ఆ తర్వాత పద్మావతీదేవిని పొందాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికలో కూడా సూర్యభగవానుని యొక్క ప్రభావం అనేది ఉన్నది. మరి అటువంటి సూర్యభగవానుడు, సూర్యభగవానుని అధిష్ఠించినటువంటి
వెంకటేశ్వర

0: వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థిస్తూ, అంతేకాదు మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధిస్తూ కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహోవయ అంటూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయములను పూర్వం శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడికే ముందు చెప్పాడట, ఆ తర్వాత మరలా భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును ఐశ్వర్యమును ఆరోగ్యమును అనుగ్రహించే సూర్యభగవానుని అధిష్ఠించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములను ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ

0: భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును అనుగ్రహించే సూర్యభగవానుని అధిష్ఠించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములను, ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ, ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం సింగరమల్ నుండి శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరందరూ కోరుతున్నారు సీతారాముల కళ్యాణం చిత్రం నుంచి పాటను వినిపించమని. తప్పకుండా వినిపిస్తామండి. మరి చిత్రంలోని పాటకు గానం ఘంటసాల పీలీల, గీతరచన సీనియర్ సముద్రాల, సంగీతం గాలిపెంచల నరసింహారావు.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: వివాహ బంధం చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ పి భానుమతి పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎంబి శ్రీనివాస్. శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరిక మేరకు వివాహ బంధం చిత్రం నుంచి ఈ పాట

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

వియ్యాల వారి కయ్యాలు చిత్రం నుంచి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది. వేటూరి గీతరచన, సంగీతం సత్యం. ఈ పాటను కోరిన శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగ

0: విశ్వేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండల్ సిద్ధుల నాగారం నుండి కోరుతున్నారు. బుల్లెట్ చిత్రం నుంచి పాటను వినిపించమని. శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, దొడ్ల లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దొడ్ల సత్తమ్మ, దుర్గయ్య, జగన్ స్వామి, రాజ్ కోటి, మీనమ్మ, దొడ్ల దుర్గయ్య, లావణ్యమ్మ. చిత్రంలోని పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతరచన శంకరంబాడి సుందరాచారి, సంగీతం కెవి మహాదేవన్. వినండి శ్రోతల కోసం బుల్లెట్ చిత్రం నుంచి ఈ పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తి గ్రామంలో ఉంటున్న శ్రోతలు, బండి తిమ్మప్ప, బండి శివమ్మ, బండి తిరుమలేశ్వరులు, లక్ష్మి, దివిజ, లిఖిత్ వీరు కోరుతున్నారు జగదేక వీరుని కథా చిత్రం నుంచి పాటను వినిపించమని. తప్పకుండా వినిపిస్తామండి. జగదేక వీరుని కథ ఈ చిత్రం నుంచి పి సుశీల లీలా పాడిన పాట, పింగళి గీతరచన, సంగీతం పెండ్యాల. కోరిన శ్రోతల కోసం జగదేక వీరుని కథా చిత్రం నుంచి ఈ పాట.

ఉమాదేవి అర్చన, మానస సోని, కన్నయ్య తను, శ్రీకాంత్ కవిత, శ్రీహరి ఇంద్ర, బండ్ల వెంకటలక్ష్మి, చన్విత శకుంతలమ్మ, కాంతమ్మ, చరిత, జ్యోతి, తేజ వీరందరూ కోరుతున్నారు. ఏడడుగుల బంధం చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం కేజే యేసుదాస్, గీతరచన ఆత్రేయ, సంగీతం శంకర్ గణేష్. శ్రోతల కోసం ఏడడుగుల బంధం చిత్రం నుంచి ఈ పాట

శ్రోతలింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఎస్పీ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈరోజు రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొని వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠికాపురం నగరవనాన్ని ప్రారంభిస్తారు. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026లో నెల్లూరు నగరానికి గుర్తింపు రావడంపై పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇండెక్స్లో నెల్లూరుకు 893వ ర్యాంకు సాధించడంపై అధికారులకు ప్రజలకు అభినందనలు తెలిపారు. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కెహెచ్ఎన్ నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి తుఫాను పరిస్థితిపై సమీక్షించారు. భారీ వర్షాలు ఎదురుగాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. కుప్పం ప్రాంత అభివృద్ది సంస్థ పరిధిలో 45 కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ది పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. మొత్తం 489 పనులకు నిధుల మంజూరు కోసం చిత్తూరు జిల్లా కలెక్టర్ కడా చైర్మన్ పంపిన ప్రతిపాదనలకు ప్రణాళిక శాఖ ఆమోదం తెలిపింది. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగులకు సంబంధించి 2019-2020 నోటిఫికేషన్ల ద్వారా నియమితులై పదోన్నతి అవకాశాలు లేక ఒకే పోస్టు క్యాడర్లో 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ వర్తింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు స్వర్ణ గ్రామ వార్డుల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ 3 విడతల కౌన్సిలింగ్ కలిపి 67.48% సీట్లు భర్తీ అయ్యాయి. 3 విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. క్రీడా కోటా సీట్ల భర్తీకి శాప నుంచి జాబితా రాని కారణంగా 659 సీట్లను పెండింగ్లో పెట్టామని తెలిపారు. తిరుమల శ్రీవారి సలగట్ట బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజు ఉదయం మలయప్పస్వామివారు సూర్యప్రభవానంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజన గోవింద నామస్మరణల మధ్య వాహన సేవ వైభవంగా జరిగింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. 10:03 దాటి 42 సెకండ్లు కావస్తుంది సమయం. మనం ఎంటర్ అయిపోయాం హరివిలిలోకి. మరి హరివిలిలో నేను అడగబోయే మొట్టమొదటి ప్రశ్న

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరానికి ఒక రైతుకు అందించే ఆర్థిక సహాయం ఎంత? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం ఎంత? తెలిస్తే గనక 8662488144 86624 8884కి మెసేజ్ చేసేయచ్చు.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

10 గంటల 15 నిమిషాలు దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారివేలులో. ఎంజీ రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వనమాలి లిరిక్స్ అందించగా హరిణి పడిన పాట శివపురం మూవీ నుంచి విన్నారు. హరివేలులో అడిగిన మొదటి ప్రశ్న, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం ఎంత? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలదాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కోటా సాయి ప్రీతం భవానీపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు సుజాత గారు. నారాయణ మూర్తి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరం కేశవ నగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. కలవందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. హిందూపూర్ నుండి రాజేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. మాధవరం నుండి నరసింహారెడ్డి గారు మెసేజ్ చేశారు, పాలెంపల్లి నరసింహారెడ్డి గారు. ఎస్ మరి నిజంగా ఈ అల్జీమర్స్ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకు అంటే మామూలుగా వ్యాధితో బాధపడుతున్న మంచి మాటలు చెప్తూ ఉంటారు బాధపడేవారు, వింటూ ఉంటారు వినేవాళ్ళు. ఇంకా అలాగే ఇక్కడ అల్జీమర్స్ వ్యాధి అంటే మనిషి తన ప్రపంచాన్ని మర్చిపోతారు, తన బంధుత్వాన్ని మర్చిపోతారు. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలంటే నరకమే కదా. మరి ఈ అల్జీమర్స్ వ్యాధి ప్రపంచంలో చాలానే ఉందంట, మరి మన దేశంలో అంతగా లేకపోలేదు. సో అయితే కొంచెమైతే ఉంది, ఇంకా దాన్ని పెద్దదిగా కాకుండా ఉండాలి అంటే ముందుగా ప్రివెన్షన్ అనేది తెలుసుకోవాలి కదా. సో మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు కూడా దీని గురించి అయితే చాలానే చెప్పారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే లలిత మురళి భాను కామ్కూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కుసుమాన్వితా గారు షర్వాణీ గారు అయ్యప్ప నగర్ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి నందు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి. టీ నర్సాపురం నుంచి పాపారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు టైలర్ రమేష్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి మొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, ఉదయం నుంచి చాలా మంచి విషయాలు అంటూ విన్నామంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మెసేజ్ అండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం 6,000 రూపాయలు. హారివిల్లులో మరి ఇప్పుడు నేను అడుగుతున్న రెండో ప్రశ్న, పడయాణి. పడయాణి అనేది ఒక డ్యాన్స్ ఫామ్ అనమాట. మరి ఈ పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662 4888 14కి.

0: స్టూడియోస్లో సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. అడిగిన ప్రశ్న ఏంటంటే పడయాణి ఈ ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం. మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చూసేద్దామా. మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వాణిజ్య సందేశాలు.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి.

0: కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అపల్ రాజ్ గారు. కరెక్ట్ ఆన్సర్ రంగాచరలి గారు, హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వాణిజ్య సందేశాలు.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: వాణిజ్య సందేశాలు విన్నారు. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
0: శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. క్వశ్చన్ లోనే ఆన్సర్ తెలిసిపోయింది. అదేలాగా ఓహో ఏదైనా సరే మనకు ఒక స్టేట్ కి సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఉంటుంది కదా. సో ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే కొంచెం ఫెమిలియర్ గా మనకు అనిపిస్తుంటుంది. ఇది ఆ భాషకి చెందింది అని చెప్పేసి సో అలాగా కనిపెట్టారంట. ఎస్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. అవునా, ఓకే. శశిప్రియ రెడ్డి గారు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరేనా? ఎస్, గుంటూరు నుండి మెసేజ్ చేశారు. తమిళనాడు అయితే కాదు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ నరేష్ గారు. నెక్స్ట్ ఇంకా పాకాల మండలం నుంచి మెసేజ్ చేశారు. ఎస్, దేవీనగర్ సత్యనారాయణపురం నుంచి సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ పంపించారా? ఓకే. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పడయాని ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? అంటే కేరళం. సో కేరళం రాష్ట్రానికి సంబంధించిన నాట్యం అన్నమాట ఈ పడయాణి. ఈ పడయాణి నాట్యంలో పెద్ద పెద్ద వుడెన్ మాస్క్స్ను ధరించి డప్పుల లయకు తగ్గట్టుగా నాట్యం ఆడతారన్నమాట. మరి ఈ నాట్యాన్ని ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి ఉత్సవాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు కేరళం రాష్ట్రంలో. హరివిలులో ఇప్పుడు నేను అడగబోయే మూడో ప్రశ్న, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు పేరేంటి? సో కోల్, కేఓఎల్, కోల్, ఇది ఒక తిరుగుబాటు అన్నమాట. సో ఈ కోల్ తిరుగుబాటుకు ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు ఎవరు? తెలిస్తే కనుక మెసేజ్ చేసేచ్చు 8662424 1 4కి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

పది గంటల 46 నిమిషాలు దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం.

పెడన్న జోగన్ అందరా కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు, మాట్లాడుతుంది ఇక్కడ ఆదిత్య. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపూర్ నుంచి తల రమేష్ గారు ఇంకా వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రాంప్రసాద్ గారు మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. నందు గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఆకాశవాణి వల్ల చాలా విలువైన విషయాలు మేము తెలుసుకుంటున్నాం అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బండార్ త్రిమూర్తులు గుప్తా గారు మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఈజ్ అంటూ అడిగిన ప్రశ్న ఏంటంటే, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి అని చెప్పి అన్నాను. మరి ఆన్సర్ పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు, లంగాచర్లు గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఎస్ బుద్ధు భగత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.

1831 ఇంకా 1832 ఈ మధ్య కాలంలో బుధు భగత్ గారు ఛోటా నాగపూర్ ప్లాచ్యూ, ఇప్పుడు చెప్పాలంటే జార్ఖండ్, ఇంకా తర్వాత బీహార్ ఈ ప్రాంతంలో ఆయన బ్రిటిషర్స్కి ఎదురు వెళ్ళి తమ భూములు అడవులు వాటిపైన వాళ్లకున్న హక్కుల్ని తెలుపుకోవడం కోసం ఈ కోల్ తిరుగుబాటును నిర్వహించారన్నమాట. సో ఈ కోల్ తిరుగుబాటు తర్వాత అడవుల్లో నివసించే వారు, ముఖ్యంగా భారతదేశంలో ఆ చోట నాగ్పూర్ ప్లాట్యూ పక్కన ఉండేవాళ్ళు, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఇలా తిరుగుబాటు అనేవి తర్వాత నుంచి మొదలవుతూ ఉన్నాయన్నమాట. సో కోల్ అప్రైజింగ్ అనేది ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో చాలా ముఖ్యమైన సన్నివేశం. మరి హరివిల్లులో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, పర్ డ్రాప్ మోర్ క్రాప్, పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? తెలిస్తే కనుక 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: ఇంటినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

12:57 దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీ పై విత్ యువర్ ఆర్జే ఆదిత్య మనము నామ్ హారివిలులో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? మరి ఇంకా అపరిచితుడు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్టే, కానీ అడిగిన ప్రశ్న ఏమిటంటే ఒక పథకం అయితే ఉందన్నమాట, ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఒక పథకంలోని ఇతివృత్తం. సో ఆ పథకం పేరు అడిగాను. మీరు పంపించిన నీటి సంరక్షణ సస్యరక్షణ ఎస్ అంతా కరెక్టే, థీమ్ అయితే కరెక్టే, కానీ పథకం పేరు కూడా కావాలన్నమాట ఆన్సర్లో. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు, వనిత గారు, నారాయణ హాసిని మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, పథకం పేరు కూడా చెప్తే బాగుండేది. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకట చలపతి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. బొడ్డు తులసీదాస్ గారు, నవీపేట నిజామాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి, ఎస్ అది దేనికోసం అంటే దానికోసమే, అది పంపించింది కరెక్టే కానీ పథకం అయితే ఉంది, ఆ పథకానికి పేరు ఏంటి అని చెప్పి అడిగాను. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. మరి ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది అంటే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన PMKSY. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయి. అండ్ అలాగే ఈ పథకాన్ని 2015లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మరి అప్పటి నుంచి కూడా మొత్తం చూస్తే కనుక భారతదేశంలో ఎక్కడైతే ఫెమైన్ ఏరియాస్ ఉంటాయో, అంటే కరువు బాధిత క్షేత్రాలు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా, నీరు అక్కడ చాలా తక్కువగా లభిస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటి ప్రాంతాల్లో ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని చాలా ఎక్కువగా అమలు చేశారన్నమాట. దాని ఫలితంగా ఇప్పుడు

ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఫెమైన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇప్పుడు చాలా ఫలవృక్షాలు ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే చాలానే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాలంటే కనుక అవకాడో కానీ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఫారిన్ కల్టివేటెడ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా అక్కడి నుంచి ఎక్కువగా మన దేశంలో ఇప్పుడు కల్టివేట్ చేస్తున్నారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు అన్నమాట. అది ఈ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనకి సంబంధించింది. మరి ఇంకా ఎన్నో విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా, నేనైతే ఈ రోజు ఇక్కడితో సైనింగ్ అప్ చెప్పేస్తున్నాను. సమయం 10 గంటలు 11 గంటలకు వస్తుంది. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కుప్ప నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరేంద్రస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 1,90,00,000 రూపాయల విలువైన సహాయ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3,79,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కృత రచయిత గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా విజయనగరంలోని గురజాడ స్వగృహంలో మహాకవి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలనం చేసి ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వేడుకలు ప్రారంభించారు. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా మంగినపూడిలో కొలువైన సాగర్ తీర విజయ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం గణనాథించేంత 27 హోమకుండాల్లో శ్రీ గణపతి అధర్వ శీరస ఉపనిషత్ పారాయణ పూర్వక శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 360 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభపడ్డాయి. భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో సుచికా తారియల్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్లో భారత్కు ఎంఎంఏలో తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా నిలిచింది. ఈ రోజు జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగంలో సుచినా కాంస్య పతకం సాధించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు రాష్ట్రంలో చిదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే బుధ గురువారంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 11:06. మరి ఈ టైంలో మనమంతా సినిమా కబుర్లంటూ ఎన్నెన్నో సినిమా కబుర్లను చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అందుకే మీకోసం చాలా వాటిని వెతికి మరీ తీసుకొచ్చా మీ అందరికీ అందించడానికి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సినిమా కబుర్లని. ముందుగా ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా భయ్యా మన ప్రోగ్రామ్ని. అందుకే మీకోసం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మన సూపర్ స్టార్ తీసుకొచ్చాను, మీరు కూడా వింటూ ఎంజాయ్ చేసేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ని వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో, మన ఈనాటి సినిమా కబుర్లలో ముందుగా ఒక మంచి విషయంతో స్టార్ట్ చేస్తున్నాం భయ్యా. అదేంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు మరియు డైరెక్టర్ బాబీ గారు కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కాక. ఆల్రెడీ ఈ మూవీ నుంచి అయితే గనక మన మెగాస్టార్ గారిని ఒక సైడ్లో ఫ్యామిలీ మ్యాన్ గా చూపిస్తూ ఒక మంచి టీజర్నైతే కనుక రిలీజ్ చేశారు. ఈ టీజర్లో చూసి మనమంతా ఇదొక మంచి క్లాసిక్ ఫిలిం ఏమో అనుకుంటామేమో అని మన వాళ్ళు మరొక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ఒక సైడు మెగాస్టార్ గారు ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తూను, మరోసారి ఇంకొక యాంగిల్లో ఒక వింటేజ్ మాస్ హీరో లుక్లో మన ముందు రాబోతున్నారట. అది కూడా మామూలుగా ఉంటుందంట. ఆ స్టోరీ కానీ అదంతా అసలు మనము ఊహించలేని రేంజ్లో మెగాస్టార్ని మనం ఎట్లా అయితే వెండి తెర మీద చూసి విజిల్ వేయాలనుకుంటున్నామో ఆ రేంజ్లో డైరెక్టర్ బాబీ గారు అయితే మంచి గట్టిగానే ప్లాన్ చేశారట. దాని మీద తీసేటట్టు కొన్ని సీన్లు అయితే గనక అబ్బో ఇంతవరకు ఎప్పుడు మనం చిరంజీవి గారు అలా చూసి కూడా ఉండమట. మరి దీని గురించి అయితే సినిమా వర్గాల్లో మంచి చర్చ అయితే జరుగుతుంది. ఆ డిస్కషన్లు అన్నీ ఎలా జరిగినాయి కానీ భయ్యా, వెండి తెర మీద మన మెగాస్టార్ని అలా చూస్తే చాలు భయ్యా, చూస్తూ ఉండిపోవచ్చు. ఏమంటారు, వచ్చాక చూసి ఎంజాయ్ చేద్దాం అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం వాల్టర్ విరేమో నుంచి అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వెల్కమ్ టు ది బిగ్గెస్ట్

0: சிறையா?
1: அதிருப்பாடி பார்ட்டி
0: பார்ட்டி பார்ட்டி.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సినిమా కబుర్లలో మన నందమూరి బాలకృష్ణ గారి వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ గారి వెండి తెరపరిచయం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా అభిమానులందరికీ ఇక ఆ సమయం రానే వచ్చేసింది అని చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఆల్రెడీ మన నందమూరి మోక్షజ్ఞ గారిని డైరెక్టర్ వశిష్ఠ గారి డైరెక్షన్లో ఒక మంచి సోషియో ఫ్యాంటసీ స్టోరీ లైన్తో మనం ముందుకు తీసుకురాబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది భయ్య. ఇక ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం మన నటసింహమైన బాలయ్య బాబు గారు కూడా చెయ్యబోతున్నారట. ఏది ఏమైనా కానీ భయ్య, ఈ కాంబో ఉంది చూసావా, ఈ కాంబోలో దానికి తోడు మన బాలయ్య బాబు గారు కూడా కనిపిస్తున్నారటే. సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఏదేమైనా భయ్య, తొందరగా షూటింగ్ చేసి తొందరగా సినిమాను మా కోసం వెండితెరమే చూపించండి భయ్య.

0: చాలా వెయిటింగ్లో ఉన్నాం అందరం ఎప్పుడెప్పుడు చూద్దామా అని. అదనమాట సంగతి. ఇప్పుడైతే మీరు మీకోసం డాకు మహారాజ్ నుంచి ఈ సూపరైట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Makey makey jolly jolly new today, rolly polly running to

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సినిమా కబుర్లలో ఒక సినిమా న్యూస్ గురించి అయితే కనుక బాగా చక్కర్లు కొట్టేస్తుంది భయ్య మన సినిమా వర్గాలలో. అదేంటి అంటే మన హీరో శర్వానంద్ మరియు దర్శకుడు శ్రీనివైట్ల గారి కాంబోలో రాబోతున్న చిత్రం జార్జ్ క్రిష్. మరి ఈ సినిమాలోని ఒక స్పెషల్ ఎపిసోడ్ని కనుక ఒక భారీ రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నారట సినిమా టీం అంతా. ఇదంతా పక్కన పెడితే శర్వానంద్లోని ఒక కామెడీ టైమింగ్ యాంగిల్ని ఈ సినిమా ద్వారా కొత్తగా మనకు చూపించబోతున్నారట డైరెక్టర్ శ్రీనివైట్ల గారు. ఆల్రెడీ ఈ సినిమాలో చేసిన కొన్ని సీన్స్ అయితే కనుక చాలా హిలేరియస్గా వచ్చినాయట. ఇక దానికి తోడు స్క్రిప్ట్ అయితే కనుక అద్దిరిపోయే రేంజ్లో కుదిరిందట ఈ కాంబినేషన్కి. మరి ఈ సినిమా కనుక మంచి డైరెక్టర్ శ్రీనివైట్ల గారి కామెడీ టైమింగ్కి మన శర్వానంద భయ్య హ్యాండ్సమ్నెస్కి రెండు సెట్ అయితే ఉంటుంది భయ్య. ఒక మంచి ఘన విజయం సాధించడం అయితే ఏమాత్రం అస్సలు తగ్గేదే లేదని చెప్పచ్చు. చూద్దాం మరి తొందరగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చేసి మనం కూడా చూసి రిజల్ట్ చెప్పేద్దాం అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం నారీ నారీ నడుమ మురారి ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మర్మన సినిమా కబుర్లలో. మన ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. మరి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లో మనం చూసినది కాకుండా సినిమాలో ఒక అసలైన ట్విస్ట్ ని దాచిపెట్టారట డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మరి అదేంటి భయ్యా, సినిమా చూస్తుంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది కదా అనిపిస్తుంది కదా, కానీ అంతకు మించిన ట్విస్ట్ ఏదో మనకి ఇవ్వబోతున్నారని మూవీ టీం వాళ్ళు అట్లాగే సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఒక బాగా చర్చ చేస్తున్నారట. మరి ఆ ట్విస్ట్ ఏంటో కానీ భయ్యా బయటికి రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు భయ్యా. ఇక సినిమా చూసిన తర్వాత సినిమాలో థియేటర్లు అందరూ ఖచ్చితంగా ఈ సినిమా ట్విస్ట్కి ఖచ్చితంగా బాగా మెచ్చుకొని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఆడియన్స్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సిన కూడా అట్లాంటిది కదా భయ్యా, సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉంటే అంత బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దానికి తోడు త్రివిక్రమ్ గారి మార్క్ టైమింగ్తో ఉండేటువంటి ట్విస్ట్లు అంటే మామూలుగా ఉంటాయా, అదిరిపోక తప్పదు కదా అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య సందేశాలు వింటారు.
2: అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బు అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బు అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బు అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బు అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బు అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: వాణిజ్య సందేశాలు విన్నారు, ఇప్పుడు వినండి వివిధ భారతీయ

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుంటే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి మన ఏ సినిమా కబుర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదూ. మరి ఇక ఈనాటి సినిమా కబుర్లకు నేనైతే బై బై చెప్పేస్తున్నాను. తర్వాత మనమంతా కలుసుకుందాం నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనోనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య సందేశాలు వింటారు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి.

0: డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: వాణిజ్య సందేశాలు విన్నారు. ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు.

వల్మడే ఫ్రెండ్స్, మీరు తార్చ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా కార్యక్రమంలో మన భారతదేశంలో అలాగే చాలా చోట్ల ప్రేమకు చిహ్నంగా ప్రేమ పావురాలు అని అంటూ ఉంటారు. సో మరి ప్రేమ పావురాలను చూస్తూ ఉంటే చాలా మంది లవ్ బర్డ్స్ అని చక్కగా పిలుస్తూ ఉంటారు ప్రేమికులని. కానీ ఇది మన వరకేనండోయ్. ఈ చైనీయులు ఉన్నారు చూసారా, వారిది ఇంకొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటంటే వాళ్ళకి మాండరిన్ డక్స్ అని ఒక ప్రేమ జాతుల పక్షులు ఉన్నాయన్నమాట. ఈ మాండరిన్ డక్స్ అంటే బాతులండి. ఈ బాతులు చాలా అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయంటే నిజంగా వీటిని ప్రేమ పక్షులు అనడంలో ఏమాత్రం సందేహం కలగదంటండి, అంత అందంగా ఉంటాయి. అందుకే చైనీయులు వారి వివాహ కార్యక్రమాల్లోనూ అట్లాగే ఏదైనా ప్రేమకు సంబంధించి చెప్పేటప్పుడు కూడా వీటి చిహ్నాలు ఉన్నటువంటి చిత్రాలని లేదా వీటి బొమ్మలని ప్రేమ కానుకగా ఇస్తూ ఉంటారట. అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫేమస్. మనకి ప్రేమ పావురాలంటాం వారు మాండరిన్ డక్స్ అంటారు, అదనమాట సంగతి. మరి మీరు కూడా మీ ప్రేమకు చిహ్నంగా ఏమిచ్చుంటారు కానుకగా? మనకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు భయ్యా అంటారా? తప్పే లేదు, మనకి ఇవ్వడమూ లేదు తీసుకోవడం లేదు అంటారా? అసలు ఇబ్బందే లేదు. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ హాయిగా ఎంజాయ్ చేద్దాం, అంతకుమించి ఇంకేం చేస్తాం, అదన్నమాట సంగతి.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మ

కో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మ నిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్ లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాష్ట్ర

లో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తా నగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్ధరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్య సమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్లో సమావేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్ కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

0: have over the years developed a very strong pharmacovigilance ecosystem, which is capable of collecting, processing, analyzing, as well as generating the medicine's safety data from across the country. And today, we have around 1,150 ADR monitoring centers, which are operational across the country, and we also intend to expand these facilities up to the primary health facility level.
1: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని ఖేజర్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా రుద్రాంక్ష్ పాటిల్ 230.9 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో కూడా భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్ల త్రయం 1890.1 స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్రలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులలో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్లలో పరిస్థితులు నైరుతి రుతుపవనాల తిరోగమనానికి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, ఒడిషా, రాయలసీమ, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనామ్దార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్లో జరిగిన సహకార ఉద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టిఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ. సాయంత్రం పూట కాస్త వాతావరణం చల్లబడితే ఒక రెండే రెండు మిరపకాయ బజ్జీలు తింటే ఉంటుంది భయ్యా, ఆహా అనిపించాల్సిందే కదా. ఏముంటుంది భయ్యా టేస్ట్? ఈ మిరపకాయ బజ్జీల రుచి మన భారతీయులకు మాత్రమే కాదండోయ్, ఖండ ఖండాలను దాటి విస్తరించింది. అది ఎక్కడా ఏంటి అంటే చెప్తాను భయ్యా, మనకన్నా మెక్సికన్లు ఈ మిరపకాయ బజ్జీలను బాగా ఆస్వాదిస్తున్నారట భయ్యా. ఓ రకంగా చెప్పాలంటే మనకన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకించి మిరపకాయ బజ్జీల గురించి వాళ్లకు ఫుడ్ ఫెస్టివల్నే నిర్వహిస్తారట. మంచి ఆహార ప్రియులు కదా. ఇక అంతేకాదండోయ్, వీళ్ళు ఈ మిరపకాయలతో రకరకాల కూరలను కూడా ప్రిపేర్ చేస్తారట ఈ ఫెస్టివల్ కోసం. అంటారులే అండి, తినడానికి కాదేవి అనర్హం అన్నట్టు వారు కూడా మంచి రుచిని ఆస్వాదిస్తున్నారు ఈ మిరపకాయల ద్వారా. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం నాన్నకు ప్రేమతో మూవీ నుంచి ఈ మంచి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: I wanna follow you. I wanna follow you. I wanna follow.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక ఈనాటి మీకు తెలుసాకి బై బై చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పలు కీలక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. కుప్పం కొత్తపేటలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో బహిరంగ సభలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన నిర్మాణాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం రెండోల్పేటలో భాగంగా నూతనంగా అభివృద్ధి చేసిన పీఠికాపురవనం నగరవాటికను ఆయన ఈరోజు ప్రారంభించారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు ఎదురుగాల నేపథ్యంలో లోతట్టు తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. ప్రపంచంలోని 123 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్ట్రంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739 ర్యాంకు, విశాఖపట్నం 755 ర్యాంకు, నెల్లూరు 893 ర్యాంకు, విజయవాడ 932 ర్యాంకులు పొందాయి. మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. స్వాతంత్రానికి పూర్వమే బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ స్త్రీ విద్యను ప్రోత్సహించిన అభ్యుదయవాది గురజాడ అని కొనియాడారు. గురజాడ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగలా నిర్వహించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ 164 జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండిస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ఈరోజు ఆయన అనంతపురం జిల్లా గార్లజిన్న మండలంలో పర్యటించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఒక భాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా సాగు చేసిన పంటను జిల్లా కలెక్టర్ ఓ ఆనందతో కలిసి పరిశీలించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోట నియామకాల్లో అక్రమాలు నకిలీ ధృవపత్రాల వినియోగం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు ఆందోళన చేపట్టింది. టీచర్లు మాత్రం తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లు మెడల్స్ నిజమైనవేనని స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: विविध भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

అలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అదే కదా ఈనాటి స్పెషల్ ధీర. మరి ఈరోజైతే మనం మహిళలకు సంబంధించి వారి అందానికి ఉపయోగపడేటువంటి విషయాల గురించి, చిన్న చిన్న బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మహిళలు కాస్త ఎండలోకి వెళ్ళి వస్తే వారి ముఖం ఊరికినే ట్యాన్గా మారిపోతూ ఉంటుంది. అరే ఏంటో ఇంత కాంతివంతమైన మొహం మీద ఈ నల్లని వలయాల్లా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి వారు ఏం చేయాలంటే, కొంచెం తేనె నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేస్తే ఆ స్కిన్ మళ్ళీ కాంతివంతంగా మరి మంచి స్కిన్ టెక్చర్ కూడా బాగుంటుందట. సో ఇది కాస్త మనకి ఇంట్లో దొరికేటువంటి సాధారణమైనటువంటి పరికరాలు కదా, కొంచెం బాగా ఉపయోగపడుతుందేమో, ట్రై చేయండి. అదనమాట సంగతి. ఇప్పుడైతే మరి మీకోసం తొలి ప్రేమ మూవీ నుంచి మంచి సుభైట్ సాంగ్స్ అయితే వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 13:05 అంటే 1:05 PM అయిపోయిందనమాట. సో మరి ఈ టైంలో మనమంతా ధీర అంటూ ఉమెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాల గురించి, బ్యూటీ టిప్స్ గురించి

వెల్మడి యర్ ఫ్రెండ్స్, మీరు ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీర

కార్యక్రమంలో. ఇంకొంతమంది మహిళలకి ఫేస్ మీద కాస్త బ్లాక్ మార్క్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ రోజుల నుంచి ట్యాన్ ఉండిపోతూ ఉంటే అవి బ్లాక్ మార్క్స్లా తయారైపోతాయి. సో అలా ఉన్నవారు దానికి ఏం చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీలు అనేవి తాత్కాలికంగా పనిచేస్తాయి. కానీ దీని మీద మంచి స్ట్రాంగ్ ఎఫెక్ట్గా పనిచేయాలంటే ఒక మంచి చిట్కా ఉంది భయ్యా. అదేంటంటే ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, అదే అండి మన నారింజ రసం. ఆ నారింజ రసంలో కాస్త చిటికడంత పసుపు కలిపి కొంచెం ఫేస్ మీద కొంచెం బాగా అప్లై చేస్తే దీనికి వీలైతే గనక కొద్దిగా పసుపుతో పాటు పెరుగును కూడా కలిపితే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందంట. సో ఆ కలిపిన మిశ్రమాన్ని ఫేస్ మీద అప్లై చేస్తే స్కిన్ టెక్చర్ బాగా మృదువుగా మారి ఆ బ్లాక్ మార్క్స్ కూడా తగ్గుముఖం పడతాయంట. సో ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే చాలా సాధారణమైనటువంటి రోజు ఉపయోగించే పదార్థాలే కదా. సో ఇవి కొంచెం బాగా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం కూడా బాగుంటుందట. మరి ట్రై చేయండి, మనకు అవకాశం ఉంది కదా. ట్రై చేస్తే తప్పే ఉందబ్బా, అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సుఖమైన సంగతి వచ్చేస్తుంది. వింటావు, ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ముఖ్యాంశాలు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289.50 లక్షల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు మరో 38.50 లక్షల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: వాతావరణ సమతుల్యం దెబ్బతినింది, ఇప్పుడు ఎల్నినో వచ్చింది, దీనివల్ల మన రాష్ట్రంలో మీరు చూస్తే నీళ్లు పోయినసారి 133 చెరువులు తీసుకొచ్చాం. క్రమంగా మనం ఎరువుల వాడకం తగ్గించాలి, చెట్లను పెంచాలి, బయోడైవర్సిటీ రావాలి, అప్పుడే మన ప్రాంతం కూడా బాగుపడుతుంది. రైతులందరూ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష మనందరికీ.
0: పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం 2 రోజుల పర్యటనలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగర వాటికను ఈరోజు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మొక్కను నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీఠికాపుర వనంలో అభివృద్ది చేసిన ఉద్యానవనాలు, ప్రజా సౌకర్యాల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలకు నడక, వ్యాయామం, వినోదం, విశ్రాంతికి ఈ వనం ఉపయోగపడనుందని చెప్పారు. పాదగయా క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు అదనపు ఆకర్షణగా విద్యార్థులకు పర్యావరణ విద్య, ప్రకృతి అధ్యయనం, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించే కేంద్రంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచంలోని 163 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్టంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739వ ర్యాంకు, విశాఖపట్నం 755వ ర్యాంకు, నెల్లూరు నగరం 893వ ర్యాంకు, విజయవాడ 932వ ర్యాంకులను పొందాయి. ఆర్థిక వ్యవస్థ, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన వంటి 5 ప్రధాన అంశాల ఆధారంగా నగరాలను ఈ సూచికలో విశ్లేషించారు. దీనిపై పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ, నగర అభివృద్ది, మౌలిక వసతుల మెరుగుదల, పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్టంలోని నగరాలను ఆధునిక, సుస్థిర నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో లోతట్టు, తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, కాలువలు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గురజాడ రాసిన నాటకాలు, కవితలు, రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని అన్నారు. గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కొనియాడారని మంత్రి తెలియజేస్తూ,
2: ఆయన రాసినటువంటి కవితలు గానీ శ్లోకాలు గానీ అందరినీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ఇన్స్పైర్.

0: చేయాలి అని ఈరోజు రాష్ట్ర పండుగగా దాన్ని అనౌన్స్ చేసి ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ లో గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా పండుగని నిర్వహించుకున్నాము. ఆయన కవితల ఇన్స్పిరేషన్ తీసుకుని దేశభక్తి మీద ఇప్పటికే కూడా చాలా మంది ఆయన రాసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజుకి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆయన మన్ కీ బాత్ లో కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో ఆయన ప్రస్తావించి ఈరోజు విజయనగరం కీర్తిని ప్రపంచం అంతా కూడా తెలియజేశారు.
1: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో అంకుర సంస్థల బలోపేతం కోసం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో అంకుర సంస్థల వ్యవస్థాపకతను ప్రోత్సహించే దిశగా 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా కార్యక్రమం దేశాభివృద్దిలో కీలకంగా మారింది. సుమారు 400 గుర్తింపు పొందిన స్టార్టప్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 2 లక్షలకు చేరుకుంది. ఈ అంకుర సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇక చిన్న వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. స్టార్టప్ రంగంలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు స్టార్టప్ సంస్కృతి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి వస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ
2: భారత్ కే యువాఓ కే సామర్థ్య కీ ఏక్ ఔర్ తస్వీర్ హమారే స్టార్టప్ ఇకోసిస్టమ్ మే దిఖాయి దేతీ హై. भारत आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है और भारत की स्टार्टअप स्टोरी अब केवल बड़े शहरों की कहानी नहीं है. आज करीब आधे रिकॉग्नाइज्ड स्टार्टअप टियर 2 और टियर 3 शहरों में है.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు పి సంపత్ కుమార్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ
3: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలని చేపట్టింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మన బడ్జెట్ తో మనము మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్స్ ను కూడా కండక్ట్ చేస్తాం. మున్సిపల్ శాఖ పరంగా స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ కు సంబంధించినటువంటి మిషన్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గాని అన్నింటినీ కూడా మనము ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మనము నిర్వహించుకోవడం జరుగుతుంది.
1: డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నిస్తూ నిరసన తెలియజేస్తూ శాప్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Ek Bharti FM 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్.

0: పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర మహిళల కార్యక్రమంలో కొంతమందికి ఏదైనా పని చేస్తూ ఉంటే బాగా చెమటలు పడుతూ ఉంటాయి, అది సహజం. కానీ ఇంకొంతమందికి ఆ చెమటలు తల నుంచి ధారాళంగా కారిపోతూ ఉంటాయి. సో అటువంటిప్పుడు బాగా తల దురద పుట్టేసి చాలా చికాకుని ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ ఎన్ని కాదు. అటువంటి వారు కాస్త జుట్టు కూడా ఓడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో దీనికి ఒక చిన్న పరిష్కారం కాదు కానీ చిట్కా ఉంది. అదేంటి అంటే, కొంచెం అలోవెరా పేస్ట్ తీసుకొని దానిలో కొన్ని చుక్కల వేప నూనె కలిపి కుదుళ్ళకు పట్టిస్తే కుదుళ్ళు బాగా గట్టిపడి జుట్టు ఊడకుండా ఉంటుంది. అలాగే ఆ ఇచ్చింగ్ సమస్య నుంచి కూడా కాస్త త్వరగా బయటపడచ్చట. సో ఇది కూడా కొంచెం ఉపయోగపడే చిట్కలా ఉంది, ట్రై చేస్తే పోయేదేముంది అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం మరొక సెపరేట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: కోపమా?
1: లేదు, చాలా సంతోషం.
0: లేట్ అయ్యిందనా?
1: అచ్చి, నాతో మాట్లాడుకో.
0: ఏయ్, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ పెట్టుకొచ్చాడు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటంకం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున ధీర కార్యక్రమంలో కొంతమందికి జుట్టు పాపం చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయినా కానీ ఎందుకో తెలియదు కానీ ఆ జుట్టు కాస్త అన్హెల్దీగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? ఎన్ని క్రీములు రాసినా ఏమీ చేసినా కానీ డబ్బులు పోతూ ఉంటాయి, అలాగే అది సరిగ్గా పనిచేయదు. సో అటువంటప్పుడు అలా ఉన్నవాళ్ళు కాస్త డ్రైగా బాగా జుట్టు డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఎగ్ వైట్ ఉంటాయి కదండి, ఆ ఎగ్ వైట్లో కాస్తంత ఆలివ్ ఆయిల్ని కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు కూడా చక్కగా కలకల కలకలాడుతూ కనబడుతుందంట, అంటే జుట్టు కూడా మెరుస్తుంది. సో ఈ చాలా చిన్న సింపుల్ ట్రిక్స్ కదా, ట్రై చేస్తే ఎన్నో డబ్బులు సేవ్ అవుతాయి, టైము సేవ్ అవుతుంది, ముందు జుట్టు బాగుంటుంది. అదన్నమాట సంగతి. మరి ఎన్ని విషయాలు తెలిసిన తర్వాత ఒక మంచి పాట వింటే బాగుంటుంది కదా, అందుకే మీకోసం 180 మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి ధీరా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి నేనైతే ఈనాటి ధీరాకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మనమంతా కలుసుకుందాం తర్వాతి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసన్నమైనది. మరి మన మిత్రులు కూడా చాలా సిద్ధంగా ఉన్నట్టున్నారు సందడి కోసం ఎదురు చూస్తూ. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడిని. మరి ఈ ప్రోగ్రాంలో ఈరోజు నేను అడిగే ప్రశ్నలకి మీదైన సమాధానాలు పంపించాలి అంటే కనుక 0866243814 ఈ నెంబర్కి మీ పేరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి పంపించేసేయండి 0866243814కి. అదనమాట సంగతి, చిన్న గమనిక, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం పంపించాలి కానీ ఇంటర్నెట్ను ఉపయోగించి పక్కన వాళ్ళ దగ్గర నుంచి కాకుండా. అదనమాట సంగతి. ఇక మొదటి ప్రశ్న, చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్న లాంటి బిడ్డలు ఎవరది? ప్రశ్న మరొకసారి, చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాల్లాంటి బిడ్డలు ఎవరిది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాటచూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాల్లాంటి బిట్టలు ఎవరది అని. దానికి కాను మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. వెల్కమ్ వెల్కమ్ టు సందడే సందడే అంటూ సుమని పి ఈడెన అంటూ, సారీ పెడర నుంచా, ఓకే. వీరు చెప్తున్న సమాధానం అయితే కనుక రాంగ్ ఆన్సర్, సుమని ఫ్రమ్ పెడర నుంచి, బట్ కాస్త 50% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి సాలి కాలిని అంటూ పంపించేశారు. కాదండి, బట్ మీరు పంపించింది కూడా 50% కన్సిడర్ చేయొచ్చు, కానీ రైట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఈయన పంపించిన సమాధానం కూడా కరెక్ట్ కాదండి, 50% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దుమ్మాయిగూడెం నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే. మధుసూదన్ రెడ్డి పేపినపాళ్యం నుంచి కందిరిగ గూడు అంటూ, కాదు గురువు గారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకరు పంపించేశారు పొద్దుతిరుగుడు పువ్వు అంటూ, సారీ బ్రో రాంగ్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాన్ కో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తెనాలి నాజర్పేట నుంచి పోతయ్య, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ విజయలక్ష్మి రామాపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ. బి రాంబాబు టైలర్ కమల మనస రచన అనుకో ఫ్యామిలీ పంపించేశారు. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం రైట్ ఆన్సర్. తదుపరి భాస్కర్ ఫ్రమ్ తిరుపతి నుంచి, 50% మాత్రం కన్సిడర్ చేయొచ్చు, సరైన సమాధానం కాదది. నెక్స్ట్ అనువర్జీ అస్సలాం అలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం అండి. మీ ప్రశ్నకు మా సమాధానం దొరకడం చాలా కష్టంగా ఉందండి అంటూ పంపించేశారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు. నెక్స్ట్ తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ బాయ్ అంటున్నారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్తో. గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. తదుపరి రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పంపించేశారు, కుక్క అనుకున్నాను సార్ అంటూ. కుక్క హౌ భయ్యా, మన ప్రశ్నకి దానికి సంబంధం ఏమాత్రం లేదు భయ్యా. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు కండె నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి గారు, ప్రియా శ్రీనివాస రెడ్డి. ఓకే రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. ఒక్కొక్కరికి ఒక్కసారి మాత్రమే సమాధానాలండి. రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ టపటపా మళ్ళీ పంపిస్తూ ఉంటే ఒక్కొక్కరిది ఒకసారి మాత్రమే చదవడం జరుగుతుంది. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. కొలిపర నుంచి మౌలాలి, రాంగ్ ఆన్సర్. హాయ్ మునమ్మ అంటూ పంపించేశారు పెద్ద పర్య నుంచి, రాంగ్ ఆన్సర్తో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించేశారు డి గోవర్ధన్ అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మా

షా వాకాడు నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ పంపించేశారు చెరుకుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. నమస్తే అండి అన్వర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు పెద్దమస్తానరావు చిన్నమస్తానరావు గారు. మన ప్రశ్నకు సమాధానం అయితే లేదు. నెక్స్ట్ ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాల నుంచి, రాంగ్ ఆన్సర్తో. హాయ్, నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు నుంచి అంటూ పంపించారు రైట్ ఆన్సర్తో. అదన్నమాట సంగతి. మరింతకీ ఏంటో ఆ రైట్ ఆన్సర్ అంటే మొక్కజొన్న. అవునండి, మీరు విన్నది రైటే, మొక్కజొన్న కండి. పైన దానిపైన లేయర్ లేయర్లుగా ఉంటూ ఉంటాయన్నమాట, చింకిరి చింకిరి లాంటి బట్టలు, కానీ లోపల రత్నాలు లాంటి బిడ్డలు లాంటి గింజలు ఉంటాయి. అదన్నమాట సంగతి. సో మన ప్రశ్నకి సమాధానం వచ్చేసినట్టు అనుకుంటా. ఈ గ్యాప్లో మన ఫ్రెండ్స్ మళ్ళీ పంపించేశారు. అరేరేరే, ఆల్రెడీ అయిపోయింది కదా భయ్యా. నా ఆన్సర్ కాకరకాయ అంటే పంపించేశారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, స్పందన టైలర్స్ కృష్ణ సంతోష్. రాంగ్ ఆన్సర్ భయ్యా అది కూడా, అది విషయం. మరిక తదుపరి ప్రశ్న ఏమిటి అంటే, సంవత్సరంలో ఏంటి ఇయర్లో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఎందుకంటే మనకి చాలా ట్రెడిషన్స్ కల్చర్స్ ప్రకారం చూసుకుంటూ ఉంటాం కాబట్టి అందుకని అడుగుతున్నారన్నమాట. సంవత్సరంలో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం చాలా ఈజీ అని నేను అనుకుంటున్నా. ఈలోపు ఆలోచిస్తూ మీ ఆన్సర్ పంపించేసండి 0866243814కి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్ ఏర్పాటుతో టూరిజాన్ని ఆకర్షిస్తామని, 2.5 కోట్ల రూపాయలతో కుప్పం మార్కెట్ యార్డును అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఎఫ్కే పాలెంలో మైసమ్మ చెరువును ఆయన పరిశీలించి అక్కడ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. పింఛన్ల దరఖాస్తుకు మధ్యవర్తులు నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యవర్తులకు నగదు ఇవ్వకుండా నేరుగా సచివాలయాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్లకు 10%,

పీజీలకు 5%, సూపర్ స్పెషాలిటీకి 3.5% ప్రకారం ఈ సంవత్సరం జనవరి నుండి 28,497 రూపాయల స్టైఫండ్ పెంచారు. విజయవాడ నగరంలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు టీచర్లపై దాడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని మంత్రి పేర్కొన్నారు. అమరగడ్డ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల లబ్దిదారులు 115 మందికి మంజూరైన 80,42,149 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈరోజు పంపిణీ చేశారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న సిబ్బంది సౌకర్యాలు సరిపోవడం లేదనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి ఉత్సవ ప్రచార రథాన్ని ఈరోజు నియోజకవర్గ శాసనసభ్యులు పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు ప్రారంభించారు. ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్పోర్ట్స్ 75 పేరుతో టీమిండియా జపాన్తో ఏకైక టీ20 మ్యాచ్కు సిద్దమైంది. ఈ మ్యాచ్ సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా రేపు జరగనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: भारती FM 101.3
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సందడే సందడిలో. ఇందకడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? సంవత్సరంలో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు అని. మరి దానికి కానీ మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చుద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్కో ఫ్యామిలీ పంపించేశారు రాంగ్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు ఉమ్మడ నుండి మహమ్మద్ జయంతి స్నేహభావన జయనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. మలాంబి కర్నూలు నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర నుంచి రైట్ ఆన్సర్. మీ యాంకరింగ్ బాగుంది, సందరికి స్వాగతం, నేను భాస్కర్ తిరుపతి నుండి అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. భయ్యా మీరు రైట్ ఆన్సర్ పెట్టి కూడా తప్పే కదా అని అడిగారు, చూసారా? బాగుంది భయ్యా, మనమంతా ఒక జాతి పక్షులు లాంటి వాళ్ళం అనమాట. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేయ పాలెం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నేమ్ ఎంఏ భాష అందమాల విలేజ్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. హాయ్ నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు నుంచి రైట్ ఆన్సర్తో. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నిజాం

హైదరాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్ విజయ కైలాస్ సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్ మునమ్మ పెద్దపల్లి నుంచి పంపించేశారు తిరుపతి జిల్లా. రైట్ ఆన్సర్ నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్ తెనాలి నాజర్పేట నుండి పోతయ్య గారు ఆగస్ట్ నెల అంటూ. ఆగస్ట్ నెల తప్పులేదులేండి, ఇట్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి. రైట్ ఆన్సర్ కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్ ఏప్రిల్ అనుకుంటున్నామండి అంటున్నారు. ఎందుకు అంటే ఏప్రిల్ ఫుల్ చేస్తారని ఎక్కువ మాట్లాడరండి అంటూ. వా, వాట్ ఎ లాజిక్ భయ్యా. ఎంత లాజిక్ చెప్పినా మీ ఆన్సర్ మ్యాజిక్ లేకపోవడం వల్ల రాంగ్ ఆన్సర్ భయ్యా అది. అదనమాట సంగతి. నెక్స్ట్ గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామాపురం గువ్వల రామకృష్ణ గారు పంపించేశారు. రైట్ ఆన్సర్ కానూరు నుంచి తాతారావు గారు. మీరు పంపించిన దాంట్లో ఒక రైటు ఉంది ఒక రాంగు ఉంది, ఎలా తీసుకోరు అర్థం కావట్లేదండి. నెక్స్ట్ ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి పంపించేశారు. హలో టు ఎవ్రీ వన్ ఆన్సర్ రీజెంట్ పంపించారు. రైట్ ఆన్సర్ని నున్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ హాయ్ గెడ్డ మంకయ్య బందరుపల్లి నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్ని వెల్కమ్ టు సందడే సందడి అంటూ పంపించేశారు మాధవి ఆంజనేయ బోధన్ పోచంపల్లి నుండి. బట్ ప్రశ్నకు సమాధానం ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి నుంచి. రైట్ ఆన్సర్తో పాలెం పోలే గారు పంపించారు ఆలగడ్డ నుంచి. రైట్ ఆన్సర్ ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహాలక్ష్మి ఫ్రమ్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయ్ అండ్ కో ఫ్యామిలీ. ఆగస్ట్ అంటూ, ఇట్స్ రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య సార్ అంటూ పంపు చేశారు. రైట్ ఆన్సర్ని బట్ ఆదిత్య అయిపోయాడండి, చెప్తా మళ్ళీ రమ్మను ఒకసారి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య పంపు చేశారు. రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద పంపు చేశారు. యశోద గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒకసారి అండి సమాధానం. నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెరంబలూరు నుంచి. మార్చ్ అంటూ, రాంగ్ ఆన్సర్. ఎంత మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయితే మాత్రం తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ తక్కువగా మాట్లాడడం కూడానా? ఓకే. నెక్స్ట్ పేరు లేదు కానీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. చిన్నబాబు గారు నా ఆన్సర్ అంటూ పంపించారు. రైట్ ఆన్సర్ని చిన్నబాబు కూడా వచ్చాక చెప్తారండి. నెక్స్ట్ నా ఆన్సర్ ఇది అన్న డౌట్ అండి అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్స్ కృష్ణ సంతోష్. మీ డౌట్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి డిసెంబర్ అంటూ. డిసెంబర్ సంవత్సరంలో లాస్ట్ మంత్ అని తెలుసుకారండి, మాట్లాడడానికి కూడా తక్కువేనా? రాంగ్ ఆన్సర్. మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా. రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ పంపచేతనాల నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. వై గోపీ పాటి బండ్ల నుంచి. హాయ్ శృతి గారు బాగున్నారా అంటూ. నా వాయిస్ శృతి గారి వాయిస్లో ఉందా అండి? థ్యాంక్ యూ అండి, తప్పులేదు. నెక్స్ట్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ. రైట్ ఆన్సర్. ఇంతకీ ఇంతమంది కలిపి పంపించిన రైట్ ఆన్సర్ ఏంటి రాంగ్ ఆన్సర్ ఏంటి కన్ఫ్యూజన్ వద్దు భయ్యా, నేను చెప్పేస్తా రైట్ ఆన్సర్ ఏంటనేది. సంవత్సరంలో తక్కువ రోజులు ఏ నెలలో ఉంటాయి భయ్యా? అందరికీ తెలిసిందే ఫిబ్రవరి నెల. కాబట్టి ఫిబ్రవరి నెలలో చాలామంది సహజంగానే తక్కువ మాట్లాడుతూ ఉంటారు, రోజులు తక్కువ కాబట్టి. అది రైట్ ఆన్సర్. మిగతా ఏం పంపించినా కానీ అది మన పర్సనల్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. అదనమాట సంగతి. ఇక మూడో ప్రశ్న ఏమిటంటే, ఇది నిరంతరం పైకి వెళ్తుందే కానీ కిందకి ఎంత రమ్మన్నా మాత్రం రాదు, ఏమిటది ప్రశ్న? మరొకసారి, ఇది నిరంతరం పైకి వెళుతుందే కానీ కిందకి ఏమాత్రం ఎంత రమ్మన్నా రాదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ కూల్గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది నిరంతరం పైకి వెళుతుందే కానీ ఎంత రమ్మన్నా కిందకి మాత్రం రాదు, ఏమిటది అని. మరి దానికి కాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి అంటే, భాస్కర్ టైలర్స్ చెరుకువాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేరు లేదు కానీ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, పొగ కూడా కావచ్చు అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్కో ఫ్యామిలీ. ఆకాశంలో చుక్కలు, ఆకాశంలో చుక్కలు పై పైకి వెళ్తూనే ఉంటాయా అండి? నేను ఇంకా పైన ఉంటాయి అనుకున్నానే. నెక్స్ట్ సారీ అండి అన్వర్ గారు, నా ఆన్సర్ ఇది రైటేనా అంటున్నారు. ఇందాక ఆన్సర్ రైటే కదండి. నెక్స్ట్ మంగళగిరి నుంచి యశోద, టైం అంటూ టైం కిందకి పైకి వస్తూనే ఉంటుంది కదండి, అంటే పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు అంటారా? ఏమోండి లాజిక్ అర్థం కాలేదు కానీ ఇదైతే రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, జవాబు పొగ అంటూ పొగ కాదండి. తిరుపతి నుంచి డామినేడు నుండి భాస్కర్ రావు గారు, ఆన్సర్ తెలియదు మీరే చెప్పండి అంటూ చెప్తానండి తప్పకుండా. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన పోచంపల్లి నుండి.

ధర అంటూ ధరలు. ఓకే నెక్స్ట్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు. పొగ అంటూ కాదుగా. నెక్స్ట్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పొగ అనుకుంటున్న అన్వర్ భాయ్ అంటూ కాదుగా. నెక్స్ట్. సుమని ఫ్రమ్ పెడల నుంచి పొగ అంటూ కాదుగా. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి పొగ అంటూ కాదుగా. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కనకారాం ఫ్రమ్ పెడల నుంచి పొగ ఆర్ హైడ్రోజన్ బెలూన్ అంటూ థర్డ్ ఆప్షన్ పంపించేసారు చూసారా, అది రైట్ ఆన్సర్ అండి, ముందు రెండు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడల నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు అన్నమయ్య డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పేపినపాలయం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్. జమలయ్య బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్, లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపినేపాలెం నుంచి రాంగ్ ఆన్సర్. రామాపురం నుంచి గువ్వల శ్రీనాథ్ రైట్ ఆన్సర్. హాయ్ అనువా సార్, గెడ్డ మంకయ్య బందర్పల్లి నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్ అని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్. పేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. తదుపరి సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిపట్నం నుంచి రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఇందర పంపించారు కదండి, ఇప్పుడు కూడా రాంగ్ ఆన్సరే. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ మళ్ళీ పంపించేశారు. నెక్స్ట్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి బెలూన్ అంటూ కాదు భయ్యా, బెలూన్లో కూడా గాలిపోత కిందకు రావాల్సిందే కదా. నెక్స్ట్. ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. తదుపరి హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, చెప్పుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదండి, తప్పదండి మనందరం దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఇంకొకరు ఎవరు పంపించారు మహానుభావులు రాకెట్ అంటూ, అద్భుతం మహానుభావులు. నెక్స్ట్. మంచిర్యాల నుంచి చంద్ర ముగిలి పద్మరాణి అక్షర రైట్ ఆన్సర్. ఇంతకీ అదే రైట్ ఆన్సర్ ఏంటంటే వయస్ అండి, ఏజ్. అవునండి, దీని ఎంత కిందకి లాగినా మాత్రం ఏమాత్రం కిందకు రాదు, అది పై పైకి వెళ్తానే అంటేనే ఉంటుంది. దాన్ని మనం ఆపగలమా, దాంతోపాటు ముందుకు సాగడమే అదనమాట సంగతి. ఇక తదుపరి ప్రశ్న. ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి. ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ కూల్గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: గదిలోకి వెళ్ళి గడిపెట్టిన తర్వాత ఏం జరిగింది మామా?
1: ఏం జరిగిందా? ఒకటే చీకటి, ఒకటే లొల్లి. చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందక్కడ ఒక ప్రశ్న అడిగారు కదా, గుర్తున్నదా? ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించేశారు అంటే, భాస్కర్ ఫ్రమ్ పెడ్ర నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజస్ రిషెన్కో ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్. రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవాడ మండలం నుంచి. రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు ఫ్రమ్ దేవీనగర్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు. రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శేఖర్పూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు. రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు నుంచి షాడో ది నీడ అంటూ పంపించారు. రాంగ్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతి నగర్ నుంచి. ఐస్ బటర్ అంటూ. తప్పులేదండి, ఇవన్నీ బాగుంటాయి తిన్నానికి, కాకపోతే మన ప్రశ్నకు సమాధానం అయితే కూడా ఇంకా బాగుండేది, అది కాదుగా. నెక్స్ట్, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి. రైట్ ఆన్సర్. దస్తగరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెడర నుంచి. రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పెనిపాలయం నుంచి. రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి. రైట్ ఆన్సర్.

సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. రామాపురం గువ్వల రుత్వికాశ్రీ. రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు. రైట్ ఆన్సర్. సమాధానం థర్మామీటర్లో పాదరసం. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి. రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి. రైట్ ఆన్సర్. నల్లమ్మ పెనపాలయం నుంచి. రైట్ ఆన్సర్. సైకం పోతురాజు గారు. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ చెప్పేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అండ్ కో ఫ్యామిలీ. ఇంతమంది కష్టపడి రైట్ ఆన్సర్ పంపించేశారే. క్వశ్చన్ అడిగేవారు మేడమా సారా అన్నది కూడా కాస్త వింటే బాగుండేదేమోనండి. అదనమాట సంగతి. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్. రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి. భయ్యా ఈ ఆన్సర్ కరెక్టో కాదో నేనైతే పెడుతున్నాను అంటున్నారు. కరెక్టే భయ్యా, పెట్టడండి, తప్పేం లేదు. రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి అండ్ కో ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేర్బోలు రామకృష్ణయ్య అండ్ కో ఫ్యామిలీ. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని పెట్టారు భయ్యా, ఇందులో ఒకటైనా రైట్ ఆన్సర్ ఉందా భయ్యా? ఆ ఉందిలేండి. మనసు అన్నారు, నీడన్నారు, మూడోది మాత్రం రైట్ ఆన్సర్ పెట్టారు భయ్యా. వెరీ గుడ్. నెక్స్ట్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. సమాధానం దాహం. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్. కాదండి, మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నారు కానీ రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు. తదుపరి అదనమాట సంగతి. జమలయ్య బెంగళూరు నుంచి జవాబు నిప్పు అంటూ, మీ సమాధానంలో ఫైర్ ఉంది కానీ భయ్యా అదైతే రాంగ్ ఆన్సర్ భయ్యా. అదనమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఎండ్లోకి వెళ్తే వచ్చేది ఏంటిది భయ్యా? చెమట. నీళ్ళలోకి వెళ్తే చల్లగా ఉంటుంది కాబట్టి అది రాదు. అదనమాట సంగతి. ఎండ తగిలితే పెరుగుతుంది చెమట, నీడ తగిలితే కరిగిపోతుంది చెమట. అదనమాట సంగతి. ఇది రైట్ ఆన్సర్. మరిక తదుపరి మరొక ప్రశ్న. ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్మడయ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవని తడవదు ఏమిటది అని. మరి దీనికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేపల రామకృష్ణ పంపించేశారు రైట్ ఆన్సర్. తదుపరి భాస్కర్ ఫ్రమ్ పెడరో నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. మునమ్మ పెద్దపర్రి నుంచి ఇందాక దానికి రైట్ ఆన్సర్. సత్యనారాయణ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మిర్సి శిరీష అనుకో ఫ్యామిలీ ప్లాస్టిక్ కవర్ అంటూ. ఏం సమాధానాలు భయ్యా, హౌ, అసలు ఎట్లా భయ్యా ఇట్లాగా. నెక్స్ట్ మార్కాపురం నుంచి శివాజీ నగర్ ఉన్న టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన జలాంతర్గామి అంటూ పంపించేశారు. ఇప్పుడే టైం చేశారా? ఏమో భయ్య, రాంగ్ ఆన్సర్ మొత్తానికి. నెక్స్ట్ తదుపరి నేమ్ ఎంఏ భాషా అందనమాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్. రామాపురం గువ్వల శ్రీనాథ్ రైట్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నమస్కారం అన్నవర భాయ్, మరి మీ ప్రశ్నకు మా సమాధానం వచ్చేసి అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్తో. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి గూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం నుంచి మీరు సమాధానం చెప్పి ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం భయ్యా అంటూ యాంకరింగ్ సూపర్ అంట. అద్భుతం భయ్యా, మీరు పంపించిన దానికైతే సమాధానం రైట్ ఆన్సర్ భయో. నెక్స్ట్ మీరు అనుకుంటారు రైటే భయ్యా, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. దస్తకర సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి చేప. ఆహా, ఏం పంపించారండి, దీనితో పాటు ఇంకోటి పంపించారు చూశారు, దీనికి సైమెంటేనియస్గా అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ నుంచి పెద్దవారి గూడెం విలేజ్ నుంచి మై నేమ్ ఇస్ కుమారి లక్ష్మి అంటూ పంపించారు రైట్ ఆన్సర్ని. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదనరెడ్డి పాపినేయపాలెం నుంచి రైట్ ఆన్సర్. గన్నవరం ఇంటి పేరు తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపనేపాలెం నుంచి రైట్ ఆన్సర్. కనకరావు ఫ్రమ్ పెట నుంచి రైట్ ఆన్సర్. కే రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించేశారు ఫిష్ అంటూ. అది కాకపోతే ఒకవేళ బోటన అయి ఉండొచ్చు అంటున్నారు, అది కూడా కాకపోతే షిప్ అయి ఉండొచ్చు అంటున్నారు. భయ ఎలా భయ ఎలాగా, ఓకే.

0: ఏ ప్రశ్నకి మూడు రాంగ్ ఆన్సర్లు చెప్పారు భయ్యా. అద్భుతం భయ్యా, కానీ ఎక్కడ రైట్ ఆన్సర్ దరిదాపుల్లో కూడా లేరు భయ్యా మీరు. సూపర్. నెక్స్ట్ అన్వర్జీ, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లిగ్రామం నుంచి. ప్రియా రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు రైట్ ఆన్సర్ని వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ రామకృష్ణ అయ్య ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. కాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. హాయ్ బీవీ సుబ్బారావు అండ్ మై ఫ్యామిలీ మార్కాపూర్. భయ్యా మీకు మీరే హాయ్ చెప్పేస్తున్నారు భయ్యా, నాకు చెప్పారు మీకు చెప్పారు అర్థం కాలేదు భయ్యా. నెక్స్ట్ అన్వర్ భయ్యా సూపర్ భయ్య అంటూ పంపించేశారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. సూపర్ భయ్య. నెక్స్ట్ హాయ్ గడ్డ మంకయ్య బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ రాంగ్ ఆన్సర్తో. మీరు ఎంత చెప్పినా కానీ రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తాబేలు కానీ సాయి సురేష్ గారు పంపించేశారు తిరుపతి నుంచి, లేక కప్పనా అని. తాబేలు కానీ కప్ప కానీ ఈ రెండు నీటిలో మునుగుతాయి కదా భయ్యా, తడుస్తాయి కదా. మన ప్రశ్న ఏంటి, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు అని. ఈ రెండు నీటిలో తడవడం పక్కన పెడితే నడుస్తూ ఉంటాయి కదా, అట్ ది సెంటర్ తడుస్తాయి కదా. పాపం మన వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేశారండి, బహుశా మన ప్రశ్నలో ఎక్కడో సమాధానం లేకపోవడం వల్ల కష్టపడినట్టున్నారు పాపం. పాపం కేవలం రెండే రెండు అక్షరాలు పదం అండి ఈ ప్రశ్నకు సమాధానం, చాలా కష్టపడ్డారండి. అయినా ఇంకా మనోళ్ళు పంపిస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరంటే గగన్ శరత్ పాపనేపాలెం నుంచి రైట్ ఆన్సర్. అదనమాట సంగతి, ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నీడ ది షాడో. చూసారా భయ్యా, అదనమాట సంగతి. మనం ఎంత కష్టపడినా కానీ భయ్యా సరైన సమాధానం వచ్చేంత వరకు అబ్బే మనం దండయాత్రలు చేస్తూనే ఉంటాంగా ప్రశ్న అడిగిన మీద. అదనమాట సంగతి. ఏదేమైనా ఈరోజు మీరు బాగా కష్టపడ్డారు బాగా. అదనమాట సంగతి, మొత్తానికి ఇది ఈనాటి సందడి సందడి. మీరంతా బాగా అడేసుకుంటూ వడేసుకుంటూ పాడేసుకుంటూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ నేనైతే ఇక సందడి సందడికి బై బై చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తూ ఇక తర్వాత మనం కలుసుకుందాం వివిధ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనేనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: All the wonderful people out there, Woo! Let me tell you a beautiful village story. They started behind village trees. All right, everyone, listen to the village song.
2: Go, go.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు రహదారి వెంబడి నిర్మిస్తున్న డ్రైనేజీలను పరిశీలించి డ్రైనేజీ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని, ఉపాధ్యాయులపైన దాడులకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సాలూరు మున్సిపాలిటీ అభివృద్దికి 15 కోట్ల రూపాయల హెచ్ఏఎం నిధులను తీసుకొచ్చామని, ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల అభివృద్దిని చేయనున్నట్లు రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ, రేడియోథెరపీ మరియు సర్జికల్ అంకాలజీని కవర్ చేస్తుందని, దీనివల్ల సొంత ఖర్చులు తగ్గి లక్షలాది మందికి ఆర్థిక రక్షణ లభిస్తుందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 75,813 రూపాయల విలువైన చెక్కులను కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి లబ్ధిదారులకు అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నిర్వహించిన వారుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సౌమ్య పట్టువస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా యానాం జాతీయ రహదారి మార్గంలోని ఒక హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సీతంపేట ఐటీటీఏ కార్యాలయంలో ప్రముఖ తెలుగు కవి, రచయిత, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డబ్ల్యూఏపీఎల్ టీ20 టోర్నీలో అమరావతి ఈ ఛాంపియన్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

0: TFM 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:04. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ సినిమా వారి గురించి మనం మాట్లాడుకుంటూ వారు నటించిన లేదా వారు చేసిన చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ వివిధ. ఈరోజు మన వివిధ కార్యక్రమంలోకి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయన చేసినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరింతకీ ఆయన ఎవరంటే అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ గారి సంగీతం సమకూర్చే చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేసేద్దాం. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కాటమ్ రాయుడు మరియు అఖిల్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సెపరేట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చేయగలుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
3: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పేరుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం, శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. వండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు

0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వివిధ కార్యక్రమంలో అనుపురుబెన్స్ గారు స్వరపరిచినటువంటి చిత్రాల నుంచి మంచి మంచి సాంగ్స్ని. మరిప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ మనం మరియు కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్

వాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న వివిధ కార్యక్రమంలో అనుపూర్ బెంజ్ గారు స్వరపరిచినటువంటి చిత్తాల నుంచి మంచి మంచి సాంగ్స్ని మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ మనం మరియు కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సారీ ఫర్ ద లేట్, లేట్ అయింది ఫ్లైట్.
1: మై డియర్ ఆడియన్స్, మేరే జాదజిగిరి ఫ్యాన్స్, గజ్జ కట్టి మీకోసం మొదలెడతన్న డ్యాన్స్. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ని వింటారు.

0: Hello dear friends, welcome to our musical vanilla program. Musical endukantunnarante ivala manamu music and paatala gurinchi maatladukuntunnam. So this is your RJ Chetan welcoming you all. Paatalu paadatam chaala mandiki ishtam. Mahilalu ekkuva paatalu paadutu untaru chinna pillalanu bujjaginchataniki variki gooramuddalu tinipinchataniki amma paade paatalu amrutanla untayi. Tana bidda kosam jola paatalu paadina తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522079.

అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే, మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేన్ అయినా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది, మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరు, అంతే. కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. COPDతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు వదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ

0: ప్రస్తుతమున్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు ఫీజులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522
2: ఆకాశవాణి. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు 101.7 మెగాహెర్జ్ పై అనంతపురం కేంద్ర ప్రసారాలు. ఇప్పుడు నిలయంలో సమయం సాయంత్రం 5 గంటలు దాటి 1 నిమిషం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: కార్యక్రమంలో ముందుగా వినండి, తోటరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, దాశరథి సాహిత్యానికి సంగీతం సత్యం. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుంచి భారతిలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజునందని, రమేష్లోద్, అజయ్లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్వతులోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారు.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: సుల్తాన్ చిత్రంలో మనో చిత్ర పాడిన పాటను వినిపించమని అనంతపురం జిల్లా గుత్తిరోడ్డు రాణినగర్ నుంచి బొజ్జప్పగారు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, మురిణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, మరుట్ల కరుణాకర్ వీరంతా కోరుతున్నారు. మనో చిత్ర పాడిన ఈ పాట రచన భువనచంద్ర, సంగీతం కోటి. చిత్రం పేరు సుల్తాన్.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాతి పాట వయసు పిలిచింది. చిత్రం కోసం వాణిజ్యరం పాడిన పాట వినండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి గ్రామం నుంచి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, భన్విత, బండి, వెంకటలక్ష్మి, శకుంతలమ్మ, ఆదినారాయణమ్మ, ఈ రమాదేవి, సుశీలమ్మ, కాంతమ్మ వీరంతా కోరుతున్నారు. ఈ పాట రచన ఆరుద్ర, సంగీతం ఇళయరాజా. వినండి వయసు పిలిచింది చిత్రం కోసం ఈ పాట.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ఆత్రేయ సాహిత్యానికి కేవి మహాదేవన్ స్వరాలు కూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన పాట వినండి, ఆత్మబలం చిత్రం కోసం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: మాయదారి కృష్ణుడు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వినండి. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున వీరంతా తెలంగాణ నిజామాబాద్ బాల్కంపేట ఎడంపల్లి నుంచి కోరుతున్నారు.

మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు.

0: హాయ్ హలో, అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సమయం కూడా మొదలైపోయింది, నేను కూడా రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ తీసుకోండి. అందులో నుంచి 2255533 అనంతపురం మిస్టర్ కోడ్ 0855544 ఈ నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఇష్టమైన పాటలు కోరుకోండి, హాయిగా ఆనందంగా వినండి. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఎవరో శ్రోత లైన్లో ఉన్నారో పలకరిద్దాం. నమస్తే, శుభ సాయంత్రం. విని వినిపించు కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నమస్తే సార్, నేను సార్ అనంతపురం జబ్బార్ సార్, టాపిక్ సార్.
0: జబ్బార్ గారు బాగున్నారా?
1: మీరు బాగుంటారు సార్, 2 నెలల పైన సార్ మీతో మాట్లాడి
0: సంతోషము. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు? మరి
1: పవిత్ర బంధంలో సార్, అపూర్వమైన ఆడ జన్మ.
0: పవిత్ర బంధమా?
1: అవును సార్.
0: ఇంకేం విశేషాలు చెప్పారు గారు?
1: బాగున్నారు కదా సార్. మీరు వేరే ప్రోగ్రాంలు అన్ని వింటూనే ఉంటాను సార్. నేను పొద్దున్న 6:30 స్టార్ట్ చేస్తా సార్, 10:30 వరకు.
0: వింటూనే ఉంటారా?
1: వింటూనే ఉంటాను సార్. నాకు రేడియో ఒక్కటే సార్, టీవీ ఆఫీస్ లో ఉంటాను, రేడియో తప్ప ఏమి విన్నాను సార్.
0: సంతోషం, రేడియో అభిమానులు మీరు.
1: రేడియో డ్యూటీ అంతే సార్.
0: సంతోషము, సంతోషము.
1: రేడియో ఇప్పుడు 82 నుంచి వింటున్నారు సార్?
0: అవునా?
1: 82 నుంచి స్టార్ట్ సార్.
0: అపురూపమైనదమ్మా ఆడజన్మ.
1: అవును సార్.
0: ఓకే, జబ్బర్ గారు పాట వస్తుంది వినండి.

0: నమస్తే
1: నమస్తే, చెప్పండి. విని వినిపించు కార్యక్రమంలో స్వాగతం మీకు.
0: సార్, కర్నూలు జిల్లా ఆశ్వరి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి సార్, బాగున్నారా సార్?
1: బాగున్నావు హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎట్లున్నారు?
0: బాగున్నాం సార్. వానదేవుడు కర్ణదేవుడు కరుణించారు సార్, చల్లగా కూడా ఉన్నాము.
1: చల్లగా ఉన్నారా?
0: అందరికి కూడా వర్ణదేవుడు కరుణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నిన్న పొద్దున బాగా పడింది సార్ వర్షము.
1: సంతోషము. ఏ పాట వినిపించమంటారు?
0: సంక్రాంతి సార్ సినిమా పేరు.
1: సినిమా పేరు సంక్రాంతి.
0: అవును సార్. ఎలా వచ్చానమ్మ గులాబీల వాన ఉంటుంది సార్.
1: మొత్తానికి వాన వచ్చిందని అడుగుతున్నారా?
0: అవును సార్. మీకు డైరెక్టర్ గారికి, ఆకాశాన్ని స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలతో. ఈ పాట మీకోసం, మా కుటుంబ సభ్యుల కోసం, వింటున్న అందరి కోసం సార్.
1: ఓకేనండి, పాట వస్తుంది అండి. కాల్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. నమస్తే.
0: ఓకే సార్.

శ్రోతలు వింటున్నారు విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ 2255533, అనంతపురం ఏచిడికోడు 0855544. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు యాప్ ద్వారా కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో. అందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ అలాగే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. దాన్ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత లైవ్ రేడియోకి వెళితే అక్కడ చాలా రేడియో స్టేషన్లు మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. అక్కడ లేపాక్షి నందిబొమ్మ కలిగి ఉంటుంది, ఆకాశవాణి అనంతపురం. మరి దాన్ని క్లిక్ చేస్తే లైవ్ రేడియో అంటే మీరు ఏ టయానికైతే దాన్ని క్లిక్ చేస్తారో అప్పుడు ఆ కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. ఆ కార్యక్రమాలు వినడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది మీరు చేసుకుంటే న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి యాప్ మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఆకాశవాణి అనంతపురం కేంద్రం కార్యక్రమాలతో పాటుగా మిగతా ఆకాశవాణి కేంద్రాల కార్యక్రమాలు కూడా వినడానికి అవకాశం ఉంటుంది వితౌట్ ఇయర్ ఫోన్స్. కానీ కంపల్సరీ నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి. ఒకవేళ ఇప్పటికి ఇంకా కీప్యాడ్ ఫోన్స్ ఎవరైనా వాడుతూ ఉంటే వారు అనంతపురం ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ

సెవెన్ మెగాహెర్ట్స్ అని ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటే మీరు కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేడియో సెట్లు దాదాపుగా తగ్గిపోతున్నాయి కాబట్టి, అందరూ మొబైల్స్ వాడుతున్నారు కాబట్టి, అరచేతిలో ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి మరి అవకాశం ఉంది. దయచేసి ఇంకెవరన్నా డౌన్లోడ్ చేసుకోకపోతే నివసానే ప్రసభారతి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆకాశవాణి కార్యక్రమంలో వినండి హాయిగా ఆనందంగా. మరి కార్యక్రమం కొనసాగుతుంది, విని వినిపించు. శ్రోతలు మంచి మంచి పాటలు అడుగుతూ ఉన్నారు, ఎవరో లైన్లో ఉన్నారు, పలకరిద్దాం.

0: నమస్తే, విని వినిపించే కార్యక్రమం స్వాగతం. మీకు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి.
1: పెద్దిరెడ్డి సార్.
0: పెద్దిరెడ్డి గారు మర్తాడా?
1: మర్తాడు సార్.
0: బాగున్నారు కదా?
1: బాగున్నాం సార్.
0: ఏ పాట వినిపించమంటారు?
1: జై జయ గణేష్ అని పాట. జై జయ గణేష్.
0: జై జయ గణేశనా?
1: వినాయకుని.
0: వినాయకుని పాట కావాలనా?
1: అవును సార్.
0: జై జయ గణేశ, జై కొడత గణేశనా? ఓకే పెద్దిరెడ్డి గారు, పాట వస్తుంది, వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.

0: హలో,
1: హలో,
0: నమస్తే. చెప్పండి, విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మర్తాడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్?
0: మర్తాడు నుంచా?
1: అవును సార్.
0: ఏం పేరు మీ పేరండి?
1: మంజులత సార్.
0: మంజులత గారు, బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నా. మీ మర్తాడు నుంచి ఇంతకుముందు పెద్దిరెడ్డి ఫోన్ చేశాడు.
1: అమ్మ బావగారే సార్ అతను.
0: అంతా మీరే చేస్తున్నారనమాట, మీ ఫ్యామిలీనే.
1: లేదు సార్, అది ఏదో మా అమ్మాయి నిన్ననే బర్త్డే అయింది సార్, ఆ పాట కొడదామనేసి చేశాను.
0: సంతోషం అమ్మా. ఏ పాట కావాలి?
1: అదే సార్, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేస్తారు శుభాకాంక్షలు.
0: హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అంతదేమా, మిత్రం అనే పాట కదా అది.
1: అవును సార్.
0: అది సినిమా వచ్చి, ఏం సినిమా అది?
1: గుర్తు రావడం
0: పవన్ కళ్యాణ్ గారి సినిమా అది.
1: పవన్ కళ్యాణ్ గారు.
0: సుస్వాగతం అనుకుంటా. ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తాం సార్, టైలరింగ్ చేస్తాము.
0: మర్తాడేనా?
1: మధ్యలో అవును సార్.
0: ఓకే ఓకే, మర్తాడులోనే ఉండి పని చేసుకుంటుంటారు.
1: అవును సార్.
0: అప్పుడప్పుడు వింటా ఉంటారా కార్యక్రమాలు రేడియో స్టేషన్?
1: వింటా ఉంటాం సార్. మేము టైలరింగ్ చేస్తాము, మధ్యలో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అప్పుడు వింటా ఉంటాం సార్. కార్యక్రమాలు అన్నీ బాగుంటాయి.
0: బాగుంటాయి కార్యక్రమాలు. టైలరింగ్ చేసుకుంటా వినడం వల్ల మీకేం ఇబ్బంది లేదు, అట్లా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీ పని జరుగుతూ ఉంటుంది.
1: అవును సార్. అవును సార్.
0: ఎందుకంటే మగ్గం నేసుకుంటే చాలామంది వింటూ ఉంటారు. మీ ఊర్లో కూడా ఉన్నాయి కదా మగ్గాలు?
1: ఉన్నాయి సార్.
0: మర్తాడు మేము కూడా 2-3 సార్లు వచ్చాములేండి, అక్కడ స్కూల్ ప్రోగ్రామ్ చేసాం.
1: అవునా సార్?
0: సరేనమ్మా, మీరు కోరిన పాట వస్తుంది వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.
0: మంచిదమ్మా.

0: హలో చెప్పండి, విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: సార్, మా పేరు కేశవ్ సార్, నంద్యాల జిల్లా కులింగుల మండలం పెద్దయింతల గ్రామం సార్.
0: బాగున్నారా కేశవ్ గారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్?
0: బాగున్నాం. ఏ పాట చెప్పండి, సమయం లేదు. జగదేకి విరిని కథ
1: సార్.
0: ఏ పాట కావాలి?
1: వరించి వచ్చిన మానవ వీరుని,
0: వరించి వచ్చిన మానవ వీరుని,
1: మానవ వీరుడు ఏమైనాడని విచారమా.
0: ఏం కావాలి, అక్కడే ఉన్నారు కదా.
1: సార్,
0: ఓకేనండి, పాట వస్తుంది, వినండి, సమయం అయిపోతుంది. నమస్తే నమస్తే.

ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు. మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

సత్యయామిని పాడిన లలిత గీత విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి ప్రసారం.

0: In the Asian Games badminton, India defeated Bangladesh 3-0 without dropping a single game across three matches to reach the men's quarterfinals at Ichinomiya City in Japan today. Lakshya Sen beat Jaman Ayman Ibn, followed by Ayush Shetty's win over Gaurab Singha. Kidambi Srikanth then sealed the tie with a victory over Jumar Al-Amin. India will face host Japan in the quarterfinal tomorrow. A win in the game will guarantee a medal. The Indian women's team will also face Japan in the quarterfinal tomorrow. In Asian Games shooting, India won three medals in Aichi, Nagoya, Japan today. In the men's 10-meter air rifle individual event, Himanshu Dhillon won the silver medal while Rudraksh Patil secured the bronze. India also bagged the silver in the men's team event of the same competition. And that is the end of this news bulletin.
1: నాన్న, నాకు 3000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
5: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है नौवां राष्ट्रीय पोषण माह।
6: देश के हर गरीब, हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
5: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగల్పూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 2 కోట్ల 70 లక్షల రూపాయలతో చేపట్టనున్న మల్లనూరు జూనియర్ కళాశాల పనులకు భూమి పూజ చేశారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 8904 బంగారు కుటుంబాలకు P4 కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో భాగంగా పౌరుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5000 దేవాలయాల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి, పేదలకు పట్టాభిషేకం పేరుతో ఇల్లు ఇంటి స్థలం ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: P4 జీరో పావర్టీ అంటే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. డబ్బులుండే వాళ్ళు మార్గదర్శకులుగా ఉండి పేదవాళ్ళని బంగారు కుటుంబాలకు వర్గీకరణ చేసి వీళ్ళని ఆదుకోవాలి. దానికోసం నేను ఒక మాట చెప్పాను, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఇస్తే ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. మీకు తెలివితేటలున్నాయి, మీ

0: వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, చేయూతనివ్వండి.
1: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుంఠం ప్రభావంతో ఈ నెల 23-24 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించి ముందస్తు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశధార, నాగావళి నదీ ప్రవాహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డిఎస్సీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నిరసన తెలియజేయవచ్చన్నారు. అయితే కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ఫేక్ అంటూ అవమానించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంటూ ఈ ఘటనలో ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సాహిత్య దిగ్గజం మహాకవి గురజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు జాతికి అభ్యుదయ భావాలను, విశాల దృక్పథాన్ని అందించిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. కన్యాశుల్కం నాటకం ద్వారా నాటి సాంఘిక దురాచారాలపై ధైర్యంగా గలం విప్పి సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని చెప్పారు. గురజాడ వారసులకు గతంలో నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని పునరుద్ధరించామని, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి తార్కాణమని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశ స్థూల జాతీయోత్పత్తిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం వాణిజ్య రంగంలో సులభతర విధానాలను ప్రవేశపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అధిక ప్రాధాన్యతమిస్తూ ప్రభుత్వం నిబంధనలను సరళీకరించి అనవసరమైన అధికారిక ప్రక్రియలను తగ్గించడం మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఈ విధానాలు వ్యాపార వర్గాలకు కీలకమైన ఆర్థిక అభివృద్ధి ప్రయోజనాలను అందించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల ద్వారా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. వ్యాపార కార్యకలాపాలు పెరిగి అధిక ఉత్పాదకత, మార్కెట్ విస్తరణ కారణంగా ఆర్థిక వృద్ధి వేగవంతమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిర్వహణ ఖర్చులను తగ్గించి రుణ లభ్యతను మెరుగుపరిచింది. అనధికారిక ఆర్థిక వ్యవహారాలను, అవినీతిని తగ్గించింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ NSWS, ఉద్యమ రిజిస్ట్రేషన్ పోర్టల్, శ్రమ్ సువిధ పోర్టల్ వంటివి మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
0: जिस भारत में दस्तावेजों में, कागजों में, कानूनों में उलझाना ब्यूरोक्रेसी की पहचान माना जाता था, वहीं आज ईज ऑफ डूइंग बिजनेस रैंक में बड़ी छलांग लगा रहा. जहां सालों तक श्रमिकों को, उद्योगों को सैकड़ों कानूनों के जाल में उलझाए रखा गया, वहीं आज दर्जनों श्रम कानून 4 लेबर कोड्स में समा चुके. जहां कभी कृषि को सिर्फ गुजारे का माध्यम माना जाता.
1: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో పోషణ మాసోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మునగాకు ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేశారు. మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు, చిన్నారుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా మారిందని, దీనికి మునగాకు దివ్య ఔషధమని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. మునగాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, మునగాకును ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు

0: చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగులపూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ బి సాధుశేఖర్ పాడిన జానపద గేయాలు, అలాగే శ్రీమతి వి బాలనారమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఈరోజు రాత్రి 8:00. 8:00 ప్రసారమయ్యే ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానంలో వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు గారు మరియు శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 చిత్ర జగత్ హిందీ ఫిలిం గీతాలు, ఆంగ్లంలో వార్తలు 9:00, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ రోజువారీ ముఖ్యాంశాలు వింటారు, 10:20 కర్ణాటక సంగీతం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో సుందరకాండ 4వ భాగం వింటారు. గానం శ్రీ ఎంఎస్ రామారావు గారు. 6:30 వేదక మాటలు వినిపిస్తారు శ్రీ కె మారుతీరావు గారు. 6:35 క్షేత్రస్థాయిలో రసాయనిక ఎరువుల నాణ్యతా పరీక్షల గురించి మలకసీర ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాసరావు గారు సేద్యపు శుద్ధులు అందిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు.

ఏడు గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక వింటారు. 7:20 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:00 ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన చర్మ వ్యాధులు కారణాలు చికిత్స డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారి ప్రసంగం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 విద్యుదయస్కాంత ప్రేరకుడు మైఖేల్ ఫారడే సైన్స్ రూపకం వింటారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:00 వినవచ్చు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 11:15 12:15 వాణిజ్య ప్రకటనలు వింటారు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. రేపు సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. తెలుగులో జాతీయ వార్తలు రేపు 8:30. 8:45 నందనవనం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి ఈ రాజ్యలక్ష్మి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు 10:00 జపాన్లో జరిగిన 20వ ఏషియన్ గేమ్స్పై రోజువారీ ముఖ్యాంశాలు. 10:20 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: పి సుశీల పాడిన ఆ పాట కలియుగ దైవం చిత్రంలోనిది. అనమాచార్య సంకీర్తనాది, సంగీతం సత్యం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. వేటూరి సుందరరామూర్తి రచనకు, సంగీతం చక్రవర్తి.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆ పాట జగత్ కిలాడీలు చిత్రంలోనిది. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఎస్పి కోదండపాణి.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: శ్రోతలకు ప్రకటన. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/9 ఈ వెబ్సైటు. అలాగే 11వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/NVS11 ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఎంపిక పరీక్ష 2027 సంవత్సరం April 10 నిర్వహించబడుతుందని నవోదయ విద్యాలయ సమితి యాజమాన్యం తెలియజేస్తోంది. ప్రకటన విన్నారు.
3: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: ఝుమ్మంది నాదం చిత్రం కోసం కార్తీక్ శివాని పాడిన పాట వింటున్నారు. చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

సూరిగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటున్నారు. భువనచంద్ర సాహిత్యానికి సంగీతం వాసురావు.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా జులై చిత్రం కోసం అంజనా సోమయ్య పాడిన పాట వింటున్నారు. తుమ్మలి శివాజీ రచన, సంగీతం శ్రీకాంత్ దేవా.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి జి రామచంద్ర శర్మ గారు పాడిన ఓ లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ నుండి భారత్ న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
1: We'll all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
0: వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. T-72, T-90 ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఏపీయూలు ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని, సిద్ధతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ, రాబోయే 90 రోజులు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరుదేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4-6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్, హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా

సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ను ఎయిమ్స్కు అందజేసినందుకు ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజాభాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3 లక్షలకు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి 1900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లీ కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటివరకు 57.5% ఓట్లను కైవసం చేసుకోగా మొత్తం ఓటింగ్ శాతం 56.66% నమోదైంది. ఉక్రెయిన్తో యుద్ధం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకం సాధించగా రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీమ్ ఈవెంట్లోనూ భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా మహిళల టీమ్ ఈవెంట్లోనూ భారత్కు రజత పతకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు షూటింగ్ విభాగంలోనే భారత్ 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పతకం సాధించి ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పతకం గెలిచిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం

0: అక్టోబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి కార్యక్రమంలో వినండి శ్రీ బి సాధుశేఖర్ అలాగే శ్రీమతి వి బాలనారమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు. ముందుగా వినండి శ్రీ బి సాధుశేఖర్ పాడిన జానపద గీతాలు.

మీరింతవరకు శ్రీ బి సాధుశేఖర్ పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి శ్రీమతి వి బాలనారమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు.

శ్రీమతి వి బాలనారమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 గా వస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి కడప కేంద్ర సమర్పణ.

0: లక్ష్య సాధనలో వివిధ అంశాలు 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన. శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: భారత ప్రభుత్వం ప్రస్తుతం మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని విశేషమైనటువంటి కృషి చేస్తోంది. మరి ఈ వికసిత్ భారత లక్ష్య సాధనలో ఏమేమి అంశాలున్నాయి, ఎలాగా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా అమలవుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి శ్రీ వేంపల్లి భాస్కర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు అన్నమయ్య కడప జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం అధికారి. వీరితో మాట్లాడి ఏ అంశాల్లో ఈ చుట్టుపక్కల వికసిత్ భారత లక్ష్య సాధనలో ముందరికి సాగుతున్నామనేటటువంటి వివరాలని కనుక్కుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం
1: భాస్కర్ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాస్త కొస్త ప్రగతి సాధనలో వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వీటి మీద మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది కదా.
2: అవునండి.
1: జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ముడిపడిన వివిధ అంశాలు చెప్పండి.
2: యాక్చువల్లీ మన జిల్లా కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కింద ఉంది. అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లో మనకు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే కొన్ని పారామీటర్స్ హౌసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆస్పిరేషన్ వెనుకబడిన జిల్లా కింద భారతదేశము గుర్తించింది. అందులో మన కడప కూడా ఒకటి ఉంది. అందులో ఈ వికసిత భారత్ కింద టు డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీగా, అంటే దీన్ని కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థను ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరగాలి, అలాగే సస్టైనబిలిటీ జరుగుతుందా, జరుగుతుంది దాని క్రైటీరియా మనం ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో చాలా కీలక్షుణ్ణంగా దాన్ని ప్రతి పింటు పెన్ను భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు వీటిని ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకోవడం జరిగింది. ఈ వికసిత భారత్ కింద కొన్ని లక్ష్య సాధనలు ఉన్నాయి సార్. ఫస్ట్, జీరో పావర్టీ. మన జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎలా వాళ్ళని జీరో పావర్టీ నుంచి మనం వాళ్ళని తీసుకురావచ్చు,
1: అంటే పేదరికం అనేటటువంటిది ఇంకా ఉండకూడదు,
2: నిర్మూలన చేయాలి, ప్రక్షాళన చేయాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య అంశంగా పెట్టుకున్నారన్నమాట. ఇది చేయాలంటే మన గవర్నమెంట్ యొక్క అధికారులే కాదు, ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంది. 100% గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనేది భారతదేశం యొక్క, అంటే ఒకప్పటి మన జిల్లా ఇప్పుడు జిల్లా టెక్నాలజికల్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ సరిపోదు, ఇంకా మనం డెవలప్ చేయాలి. బై 2047కి ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది మన దేశం. దాంతోపాటుగా 100% హై క్వాలిటీ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. మీ అందరికి తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలన్నా, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలన్నా హెల్త్ అవసరం. అలాగే వికసిత భారత్ గోల్స్లో కూడా హెల్త్కు హై ప్రయారిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది హెల్త్కే అనమాట. అలాగే మనకి ఎక్కువగా 100% స్కిల్డ్ లేబర్ని బాగా డెవలప్ చేయడం. అంటే ఈ రోజుల్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇండస్ట్రీస్లో స్కిల్డ్ పీపుల్ లేక స్టిల్ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఇప్పుడు అవి టెక్నికాలజీగా బీటెక్ కోర్సులో చేస్తున్నారు, కానీ స్కిల్డ్ వేలో వెళ్ళట్లేదు. సో దాన్ని 100% డెవలప్ చేయాలనేది. ఇంకోటిలో చూసినట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే పారామీటర్స్ చూస్తున్నారు. అలాగే మనకు మెయిన్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో వారిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా చెయ్యాలి. అంటే ధాన్యాగారాన్ని మన భారతదేశము అందరికీ ఇస్తుంది ఇప్పటి వరకు, ఇంకా కూడా ఇవ్వాలి. సో 2047 ఎందుకు తీసుకున్నామంటే, మనకు 100th century మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు యూత్ కానివ్వండి, పూర్ పీపుల్ కావండి, అంటే యువత ను మోటివేట్ చేయడము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చేయడం, మహిళా సాధికారత, ముఖ్యంగా అన్నదాత ఫార్మర్స్కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మెయిన్గా 2 అంశాలు మనము చేసుకోవచ్చు. ఒకటి జీరో పావర్టీ మరియు హెల్త్, ఫస్ట్ 2 పారామీటర్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన, మీరు జీరో పావర్టీ అన్నారు, చాలా చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒకళ్ళు పేదరికం స్థాయిని దాటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి వెళ్ళేసరికి మళ్ళీ వేరే ఒక కొంత

0: మంది మళ్ళీ దిగిపోవచ్చు. ఇలా కాకుండా ఈ పేదరిక స్థాయిని దాటి వెళ్ళి అందరూ కూడా వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళు సంపాదించుకుని హాయిగా బ్రతకగలిగేటటువంటి స్థాయికి తీసుకురావడం అంటే ఇన్ని కోట్ల మందిని, అందులో మన ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ ఫోకస్ చేయటానికి ఏమేం చేయవచ్చు, ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారు?
1: యాక్చువల్గా అయితే మనకు వికసిత భారత్ కింద చాలా సదుపాయాలు ఉన్నాయి, కానీ ప్రజలకు అవి అవగాహన లేకపోవడం వలన ఆ వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. వాటిని కానీ వినియోగించుకోగలిగితే ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో, అంటే మనకు రిప్రజెంట్ వివిధ రకాలైనటువంటి సదుపాయాలను వినియోగించుకొని, సో వికసిత భారత్ కింద మనకు స్టూడెంట్స్ అయితేనేమి, ఉమెన్ అయితేనేమి, యూత్ కానివ్వండి, ఫార్మర్స్ అంటే మన అగ్రికల్చర్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అన్నదాతలు అంటాం కదా వాళ్ళకి కానీ, సపరేట్ సపరేట్గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అందులో మెయిన్గా మనకు 80 crores ఇండియన్స్ ఎక్కువగా వ్యవసాయదారం మీద ఆధారపడున్నారని అంచనా ఉంది. దానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలాగే భారత ప్రభుత్వం ద్వారా జన్ ధన యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పథకం అన్నమాట. అంటే ఇది పథకము బ్యాంక్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క వ్యవసాయదారునికి అయితేనేమి, అలాగే జన్ ధన యోజన కింద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ నియర్బై ఉన్నటువంటి బ్యాంకుల వద్ద కానీ లేదా మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో కానీ వారు సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తుంది. అలాగే మనకు ఇందులో స్పెషల్గా మనము కొంతమందిని వీకర్ సెక్షన్ ఉంటాం కదా, మనకు వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో పాటుగా. ముఖ్యంగా ఇది మనకు వికసిత భారత్లో చాలా ముఖ్యంగా దాంట్లో దివ్యాంగులకు కూడా దీంట్లో అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉందంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్లో ఉంది.
0: అంటే కావాల్సిందే అది, మనం పేదరికాన్ని అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి, అలాగే ఆర్థిక స్వావలంబన. దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ విషయం తెలియదని చెప్తున్నారు. అంటే మీరు ఇంకా పూర్తిగా నిజమే, మీరు అన్నట్టుగా అందరికీ తెలియదు ఇది.
1: ఇప్పుడు కొంతమందికి ఆ ట్రైబల్స్ తీసుకోండి, వాళ్ళకి సపరేట్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానీ ఇవన్నీ అండర్ వికసిత భారత్ కింద ఉంది. రీసెంట్గా ఇంతకుముందు ఎప్పుడో ఉన్న బకాయిలు కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారని విన్నాం. అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఒకసారి మనకు అవకాశం ఇచ్చిందంటే దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
0: ఇదివరకు ఎప్పుడో ఒక్కొక్కసారి కొంతమంది అనుకునే వాళ్ళు ఈ పథకాలన్నీ పెడతారు కానీ మనకి రావచ్చు రాకపోవచ్చు, ఎవరికో వెళతాయి, మనకేం వస్తాయిలే అని అనుకునేవాళ్ళు.
1: అవును,
0: అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి వాళ్ళు కానీ పెట్టుకున్నట్లయితే, వాళ్ళు కరెక్ట్గా దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళకి వస్తున్నాయి అని మీ మాటలలో.
1: అవును,
0: అంతేనా?
1: ఇంకా కొన్ని పదాలు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ అని మీరు వినే ఉంటారు, అందులో ఏమి దొరుకుతుందో కూడా చాలా మందికి తెలియని. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఒకటి ఉంది, ఆవాసన పథకం ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్రజల కోసం పెట్టారు. అలాగే ప్రధానమంత్రి యాక్సిడెంటల్ పథకం ఒకటి పెట్టారు, ఇన్సూరెన్స్ కూడా పెట్టారు, అందులోనే బ్యాంకులోనే దొరుకుద్ది అది. అలాగే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పిఎం కృషి సంచాయి పథకం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పిఎం కృషి యోజన కింద అగ్రికల్చర్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారో ఈ పథకాలు బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి.
0: అంటే ప్రజలు కూడా, అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను ఇస్తోంది కానీ ప్రజలు కూడా ఇన్ని మాకు వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి ఇది మనము ఆ సదరు అధికారుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, ఒకవేళ రాకపోతే ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనేది. అందుకనే మనం ఈ కార్యక్రమాలను కూడా ఈవెన్ ప్రసారం చేస్తున్న కారణం ఏంటంటే అందరికీ ఇక పూర్తిగా అర్థమవుతుంది, తెలుస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారని.
1: దీంట్లోని కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫండ్ ఉంటుంది. అందులో స్వామిత్వ స్కీమ్ ఒకటి ఫార్మర్స్కి వారి గ్రోత్ని, అంటే వారు సొంతంగా వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. వాటితో పాటుగా పిఎం ప్రణామం అనే స్కీమ్ ఒకటి ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకొని అసలు ఏంటి అనేది ఆ సంబంధించిన కార్యాలయం వెళితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పోస్టల్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ లేదా మీకు ఆన్లైన్

0: అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద గోల్స్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ అవైలబుల్ అని, అంటే కొట్టినా కూడా అందులో వాళ్ళు చూసుకొని ఈ అవకాశాన్ని, ముఖ్యంగా జీరో పావర్టీ కింద ఫార్మర్ వెల్ఫేర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి, అందుకని ప్రజలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వికసిత భారతం వీళ్ళు భాగస్వాములు అవ్వాలి మెయిన్.
1: అంటే అందరూ కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళితే కరెక్ట్గా ఇలా వెళ్ళంగానే పలానా ఆఫీస్కి వెళ్తే రా బాబు ఇదిగో నీకు ఇది ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెట్టుకోలా అని చెప్పడానికి అలాంటి ఏర్పాటు ఉన్నదా?
0: ప్రాసెస్ అనేది ఒకప్పుడు మనకు పేపర్తో జరిగేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఈ ఫైలింగ్ చేస్తున్నాం. అంటే అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా ప్రభావితులయ్యారు. టెక్నికల్గా ఈవెన్ చదువులేనటువంటి వ్యక్తులు కూడా మొబైల్ని ఆపరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ వచ్చిందంటే, మొబైల్ వాళ్ళ దగ్గర ఉందంటే హరిదేవు చెప్తారు కదా అరచేతిలో స్వర్గం ఉన్నట్టే అని, మొత్తం ప్రపంచం వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఎవరైనా సరే దానికి సంబంధించిన స్కీమ్ తెలుసుకున్న కావాలనుకున్నప్పుడు ఆన్లైన్లోకి అప్రోచ్ అయినా, ఒకవేళ చదువు రాదు మాకు ఆన్లైన్లోకి మేము వెళ్ళడానికి కుదరదు అనుకొని వేరే వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళు లేదా ఇది ఈ పని చేయగలిగిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దాంట్లో కొన్ని ఆ కేసు అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ నియర్ బై సచివాలయం చేయొచ్చు, లేదా సంబంధించిన బ్యాంకు వాళ్ళు చేయొచ్చు, లేదా వీళ్ళు వెహికల్ లోన్ పెట్టుకున్నారంటే వెహికల్ వాళ్ళు సంబంధించవచ్చు. అగ్రికల్చర్లు పెట్టుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా వీళ్ళు పెట్టుకున్నారా లేదనేది ఆ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి కదా.
1: చూస్తారు ఒకసారి మీకు ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు. దానికోసం కొంచెం వెళ్లాల్సి ఉంటుంది.
0: టైం లైన్ అనేది కొంచెం ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఉన్నంత డిలే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేసి అది ఖర్చు పెట్టమని మాకు అధికారులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఈజీ వేలో వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకుండా రావాలంటే అది జరిగే పని కాదు కాబట్టి ప్రజలు అవగాహన చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
1: అంటే అందుకని ఒకవేళ మీరు అన్నట్టుగా కొంతమంది వ్యవసాయదారులు లేదా కొంతమంది బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వాళ్ళు వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళ పిల్లలు 8th క్లాస్ వరకు చదువుకుంటారు, ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చదువుకుంటారు, నాయన నాకు ఇది వస్తుందంట ఇది వస్తుందంట వెళ్ళి కొంచెం చూడు ఇది చూడు అని కనీసం అట్లా చెప్పి లేదా సదర్ ఆఫీస్కి వాళ్ళని పట్టుకుని వెళ్ళి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి లాభం
0: జరగచ్చు.
1: కాబట్టి ప్రభుత్వం సువిశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల మంది దాటి ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరికీ లాభం చేయటానికి అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు. కానీ అది అట్టడుగు స్థాయి వారికి కూడా చేరడానికి కూడా ఇప్పుడు వేంపల్లె భాస్కర్ గారు మనకో ముచ్చటించినట్లుగా కంప్యూటర్లలో ఆన్లైన్లో అన్నీ కనబడతాయి మనకి. ఒకవేళ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా వెంటనే మనకు కనబడిపోతుంది, దాన్ని ఎవరు దాచడానికి అవకాశం లేదు. అయితే సదరు డాక్యుమెంట్లు ఆ పత్రాలు వాటన్నింటినీ మనము ఆన్లైన్లో వాళ్ళకి అప్లోడ్ చేయాలి, దానికి ఎవరైనా సహాయం మీద తీసుకోవాలి. అది ముఖ్యంగా శ్రోతలు కానీ వింటున్నటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. కాబట్టి ఈ పేదరికాన్ని తగ్గించేటటువంటి దిశలో ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వం పెట్టింది. ఇది ఎంతవరకు ఎంత లోపల ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 2047 వరకు ఇవన్నీ కొనసాగుతాయి?
0: ప్రజెంట్గా అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్కు వాళ్ళు ఎంతైతే బడ్జెట్ ఇచ్చారో ఈ కమింగ్ అప్పింగ్ మార్చి లోపల అది మనం యూటిలైజ్ చేసుకుంటే, యూటిలైజేషన్ బట్టి నెక్స్ట్ ఇయర్ మనకి ఎంత ఇవ్వాలనేది, అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు.
1: అంటే
0: ఇంకా వెనుకబడిన వర్గాల వారికి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చారు
1: ఇచ్చారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే సెలెక్ట్ అయిన 2 జిల్లాల్లో కడప ఒకటి ఉన్నది. అన్నమయ్య కడపలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో. కాబట్టి అలాగే మనకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడితే తిరిగి ఇంకా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. మరి అవసరం ఉన్నటువంటి వారు ఉపయోగించుకోవడం కూడా అత్యంత ప్రధానం. మనం ఈ రోజున జీరో పావర్టీ అంటే ఈ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుకున్నాము. ముఖ్యంగా ధన్యవాదాలండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు, 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన, వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం వెలువడింది. తర్వాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి
3: ఆకాశవాణి.

0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: భాస్వచంద్ర సమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమి కులం నిధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్ర దుహితుర్ నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదన సయో దురితః తం వెంకటేశం భజే. పహిమాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం తే నమో నమః. ఆశ్రిత వత్సలుడు, అమృతతుల్యమైనటువంటి కరుణను కురిపించేటువంటి మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభోగంగా స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ వాహన మండపం నుంచి బయలుదేరి మహద్వారం వద్ద చక్కగా నీరాజనాలు అందుకుని తదుపరి పడమరమాడ వీధి, అటు పిమ్మట దక్షిణమాడ వీధి నుంచి పడమరమాడ వీధికి విచ్చేసి పడమరమాడ వీధి నుంచి ఉత్తరమాడ వీధిలోకి ప్రవేశించినటువంటి సన్నివేశం, స్వామివారి అత్యద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని వరుణుడు కూడా చూడాలనుకున్నాడు కాబోలు. తన యొక్క ధారలనేటువంటి హస్తములతో స్వామిని సేవించినట్లుగా ఇక్కడ స్వామివారి యొక్క భక్తి సాగరంలో అందరూ మునకలేసినట్లుగా ఆ వరుణుడి యొక్క కరుణతో అందరూ తడిసి ముద్దయ్యారు. అయినా వారి యొక్క నృత్యాది గీతాలను కళా ప్రదర్శనను ఎవ్వరూ ఆపలేదు. చివరకు ఏనుగులు కూడా అలా తడుస్తూనే స్వామివారి సేవలో ఆ స్వామి ఏ రకంగా ఉన్నాడు అంటే చేతిలో వేణువును ధరించి ఉన్నాడు, వేణుగానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ వేణుగానానికి మనకి తెలియదు కానీ పశుపక్ష్యాదులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ గాన రసామృతాన్ని ఆస్వాదిస్తాయి. కాబట్టి చక్కగా ముందుకవి సాగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఆ స్వామి సేవలో ధరిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత భక్తికోటి భక్తకోటి అందరూ కూడా ధరిస్తూ ఉన్నారు. వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్త అర్చామూర్తిగా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. అపారమైనటువంటి కరుణ ఔదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత కళ్యాణ గుణ మహోదధి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం పరమపావనమైన భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో సప్తగిరీషుడికి సప్తమ దివసాన సాయంకాల వేళ రాత్రివేళ చల్లని వాతావరణంలో క్షీరసాగరాన్ని ఉద్భవించిన చంద్రుడు తన ప్రభతో సేవిస్తూ ఉండగా ఆ చంద్రప్రభ వాహనంపై స్వామి తిరువీధులలో విహరిస్తూ వైభవోపేతమైనటువంటి దర్శన భాగ్యంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు కూడా శ్రీ వెంకటేశును సేవించి తరిస్తాయని మనం సుప్రభాతంలో స్వామిని స్తుతిస్తూ ఉంటే శ్రవణానందకరంగా వింటూ ఉంటాం. సూర్యేందు భౌమ భుద వాక్పతి కావ్య సౌరీశ్వర్ భాను కేతు దివి షత్ పరిషత్ ప్రధానా అని చెప్పి చక్కగా ఆ సుప్రభాత సేవలో ఏదైతే అన్ని గ్రహాలు సేవిస్తూ ఉన్నాయో అలాగే ఏ భావనతో వారందరూ ఉంటారయ్యా అంటే త్వద్దాస దాస చరమావధి దాసదాస అని దేవసభలో ప్రధానులైనటువంటి నవగ్రహములు కూడా ఈ వెంకటాచల క్షేత్రంలో నీ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై నేను సేవిస్తూ ఉంటామయ్యా అని స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారుట. చంద్రోదయం అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. చరి ఆహ్లాదే అని మన మనస్సుల్లో కూడా నిరంతరము ఆ స్వామి ఆహ్లాదజనకంగా అంగుష్ట మాత్రంలో విరాజమానుడవుతూ ఉంటాడని బుధజనులు చెబుతూ ఉంటారు. చంద్రుని యొక్క రాకతో కలువలు వికసిస్తాయి. చంద్రుని చల్లటి కిరణాలు తాపాన్ని తొలగించి ఆనందామృతాన్ని కురిపిస్తాయి. అలాంటి వెన్నెలరేడు చంద్రప్రభ వాహనంపై ఉన్న స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.

0: భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై స్వామిని దర్శించిన వారికి కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలు తొలగి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతారు అనడంలో సంశయం లేదు. నవగ్రహాలలో ఒకరైన చంద్ర భగవానుడు తన చల్లని కిరణములతో స్వామికి శైత్యోపచారములు సమర్పిస్తున్నట్లుగా, తాను వాహనంగా మారి స్వామిని సేవిస్తున్నటువంటి వాహనంగా ఈ చంద్రప్రభ వాహనం మనకు కనబడుతోంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తేర్ నిర్విషయం స్మృతం అని, బంధానికైనా మోక్షానికైనా సరే మనస్సే ప్రధానమైనటువంటి కారణం. ఐహిక బంధములకైనా ఐహికాతీత మోక్షమునకైనా మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కలిగి ఉంటే బంధనములు దానితో పాటు పెరుగుతూ ఉంటాయి, నిర్విషయాసక్తమైతే ముక్తిని పొందుతుంది. అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని అధిరోహించి అనన్యాశ్చింతయంతో మాం అని వేరొక ధ్యాస లేక తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే వహిస్తానని తెలుపుతూ స్వామి దర్శన భాగ్యాన్ని భక్త బృందాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చంద్రుని కిరణాల వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి తనను శరణాగతి చేసిన వారికి చంద్రుని కిరణాల వంటి ఆహ్లాదాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తానని మనకు ఈ వాహన సేవలో తన తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. విరాట్ పురుషుని రూపాన్ని కీర్తిస్తూ శశి సూర్యనేత్రౌ అని సూర్యచంద్రులను నేత్రములుగా కలిగిన వాడిని చెప్పి స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అందుచేతనే కాబోలు ఉదయం సూర్యప్రభా వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించిన పరమాత్మ ఇప్పుడు చల్లని దశమి నాటి అంటే చక్కనైనటువంటి వెన్నెలలో చంద్ర ప్రభావాహనంపై ఆహ్లాదకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క తాపాలన్నిటినీ కూడా హరింపజేస్తూ ఉన్నారు. అందుకే దయామృత తరంగిణ్యా తరంగేరి వశీతలై అపాంగై సించితే విశ్వం వెంకటేశాయ మంగళం అని చెప్పి భక్తులందరూ కూడా ఆయనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉన్నారు. అలా నిరంతరము స్వామి సేవలో తరించేటువంటి భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ ఉన్నారు. మరి ఆ చంద్రప్రభా వాహన యొక్క వైశిష్ట్యాన్ని, అందులో శ్రీకృష్ణ స్వరూపంగా వేణుగానప్రియుడైనటువంటి ఆయన దివ్య తత్వాన్ని శ్రీమాన్ కేవీఎస్విజీ శేషాచార్యులు గారు మనకు అందిస్తారు. వారి మాటల్లో స్వామి వైభవాన్ని, వాహన వైశిష్ట్యాన్ని, తిరుమల వైభవాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈనాడు ఈ తిరుమల క్షేత్రం ఎలా ఉన్నది అంటే వైకుంఠమైపోయింది. ఎక్కడ చూచినా కూడా గోవిందనామాలతో మారుమ్రూగుతోంది ఈ తిరుమల మాడవీధుల యొక్క ప్రదేశమంతా కూడా. బంగారుమయంతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని యొక్క ప్రభ వాహనంగా ఆ స్వామివారి తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ భక్తులందరికీ శ్రీకృష్ణస్వామిగా కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించారు. చంద్రుని యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆ చంద్రుని వల్లనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఫలిస్తాయి. అగ్నిలో హోమం చేసినటువంటి ద్రవ్యము హవిర్భాగాల రూపంలో దేవతలకి చేరి ఆ దేవతలు ఆ హవిర్భాగాలను స్వీకరించిన తరువాత అనుగ్రహంతో వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిసినందువల్ల ధాన్యాలన్నీ కూడా చక్కగా పండుతాయి. వాటిల్లో ఒక చక్కని విలువను శక్తిని కలిగించేటువంటి శక్తి చంద్రుని వల్లనే కలుగుతుంది. అటువంటి శక్తిని చంద్రునికి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. అంతేకాదు చంద్రునిలో మనం గొప్ప తత్వాన్ని దర్శించాలి. ఈ కాలం అనేది భగవంతుని యొక్క స్వరూపం. ఆయన కాలస్వరూపుడై సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల యొక్క గమనమే కాలానికి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. వారిద్దరూ ప్రతిరోజు ఉదయం వేళ సూర్యుడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు, వీరిద్దరి యొక్క భ్రమణంతోనే మానవుల యొక్క ఆయుర్దాయం, జీవరాశుల యొక్క ఆయుర్దాయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చంద్రప్రభా వాహనాన్ని మనం దర్శించినప్పుడు మనస్సులో కలగవలసినటువంటి భావన ఏమిటి, ఆ చంద్రప్రభా వాహనాన్ని గురించి విన్నప్పుడు మనకు కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే కాలస్వరూపుడైనటువంటి చంద్రుడు

0: భవిష్యత్తులో భగవంతుని పట్ల మనం శ్రద్ధను పెంచుకోవాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. సూర్యచంద్రుడము మే విరువురము కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి. ఓ జనులారా, మీరంతా మానవ రూపాన్ని పొందారు, నరజన్మ దుర్లభం అన్నారు కదా, అలాంటి నరజన్మ లభించినందుకు ఈ కాలం గడిచిపోతోంది. గడిచిపోయే కాలాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు భగవంతుని పట్ల మనస్సు ఉంచండి అని ఆ చంద్రప్రభా వాహనం చూసినప్పుడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మని యొక్క తత్వం అనేది మన మనస్సుకి అర్థమవుతుంది. మరి భగవంతుణ్ణి మనం చేరుకోవాలనే ధ్యాస మనకు కలగాలంటే ఏం చెయ్యాలి అంటే, శత్రువు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్విన్నపి పశ్యత్ ఆత్మానం సర్వత్ర ఉత్సృద్య భేదాజ్ఞానం. అన్ని చోట్ల భేదభావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువు యందు మిత్రుని యందు బంధువు యందు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను విడనాడి అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడనేటువంటి ఒక చక్కని నిజమైన జ్ఞానాన్ని తత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులవుతారు. కాలానికి లోబడి మాయకి లోబడి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ పరమాత్ముణ్ణి చేరుకోవటానికి తగినటువంటి అర్హతని సముపార్జించుకుంటారు. కాబట్టే కులశేఖరాళ్ళ వారు అన్నారు, హేమర్త్యా పరమంహితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవామాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యము మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయ ధ్వమ్ముహు. ఓ మానవులారా, నేను చెప్పేటువంటి ఒక పవిత్రమైన హితాన్ని వినండి. సంక్షేపమైనటువంటి విషయము, తేలికగా ముక్తిని పొందేటువంటి విషయము, మీరందరూ కూడా సంసారం అనేటువంటి సముద్రంలో మునిగి బాగా ప్రవేశించి ఉన్నారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందువల్ల మీ మనస్సుని కుదుటపరుచుకుని ఓం నమో నారాయణాయ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆ గోవింద నామస్మరణ, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణను, స్వామి మంత్రాన్ని చక్కగా గానం చెయ్యండి. ఆ స్వామిని దర్శించండి, ఆ స్వామి గుణవైభవాన్ని గురించి వినండి. ముమ్మారులు మాటి మాటికి ఆ స్వామికి నమస్కారం చెయ్యండి. అలా చేసినట్లయితే మీరు పొందినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని సాక్షాత్తు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వాహన సేవలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం ఏమిటంటే, విషయాల పట్ల ఇంద్రియములన్నీ కూడా ఆకర్షితములై పరిగెడుతూ ఉంటాయి. వాటి వాటికి సంబంధించినటువంటి విషయముల నుంచి ఇంద్రియములను నియంత్రించి మనస్సుని ఏకాగ్రతతో స్వామి యందు నిలపటానికి మనందరికీ ఆ స్వామి ఒక చక్కని అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తూ, ఎటు చూచినా కూడా తానే అయి నిలుస్తూ, వాహన సేవలలో తాను తిరుమాడ వీధులలో సంచరిస్తూ, భక్తులందరికీ కూడా నిజమైనటువంటి తన దర్శనాన్ని అందిస్తూ మోక్ష మార్గం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడనడంలో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు. అందువల్ల ఇటువంటి వాహన సేవలో చక్కగా పరమాత్మను గురించి శ్రవణం చేసి మనందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, శ్రీ మారుతి గారు దయచేసి తమరు స్వామివారి గుణవైభవాన్ని వర్ణించమని ప్రార్థిస్తున్నాను.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. నమామ్యహం వెంకటనాథ విష్ణు నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్ మురారే భాన్వింద్రునేత్రాఖిలలోక పూజ్య. బ్రహ్మరుద్రాది దేవతలే కాదు, సమస్త దేవతాగణము, చరాచర జీవకోటి కూడా కలియుగంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరంధాముడు, పరతత్వాన్ని

విషయాన్ని స్వయంగా మనకి తెలియజెప్పేటువంటి వాడు. నామస్మరణ చేయడం చేతనే మనకు సమస్తమైనటువంటి పుణ్య రాశులను, చివరకు తురియమైనటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేసేటువంటి వాడు. అందుకే అంటారు, నామస్మరణాదన్యోపాయం మహి పశ్యామో భవధరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే కృష్ణానంద కృపాజలధే కంసారే కమలేశహరే కాళీయమర్దన లోకగురో భక్తం తే పరిపాలయ మాం అని కర్షదీతి కృష్ణ. సమస్త జనులను ఆకర్షించేటువంటి వాడు, మాయావి అయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. వేషధారణలో పిల్లన గోవి చేతవుని తన యొక్క అద్భుతమైనటువంటి ఎడమకాలుని మడచి కుడికాలు మీద ఉంచుకుని చక్కని రూపంతో స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ రూపం చూస్తేనే చాలు, ఉన్నటువంటి వారందరూ కూడా తమలో గోపికత్వాన్ని ఆవహింపజేసుకుని ఎంత వర్షం పడుతున్నా, ఎంత శ్రమ అయినా దానంతటిని మరిచిపోతూ ఉన్నారు. ఆనందోత్సాహంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా ఎంతమంది, ఎన్ని ప్రదేశముల నుంచి స్వామివారి సేవకై తరలివచ్చారు. దేశంలో ఉండేటువంటి సమస్త రాష్ట్రముల యొక్క భక్త బృందాలన్నీ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగగ్రహణం చేయాలని, స్వామి యొక్క వాహన సేవ ముందు తమ యొక్క కళా ప్రదర్శన ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆర్తితో విచ్చేశారు. వారందరూ కూడా ఆ దేవతాస్వరూపాలకే, దేవతాం అంశలే వారెందు ప్రవేశించాయా అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈరోజు దీపపు కాంతులు కూడా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆకాశంలో చూస్తే ఎక్కడా నక్షత్రములు కానరావట్లేదు. బహుశా చంద్రప్రభావాహనం ఇక్కడ ఉందని, పరమాత్మ ఇక్కడ ఉన్నాడని, ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ విద్యుత్ కాంతులలోకి దూరి ఇంత చక్కగా ప్రకాశిస్తున్నాయేమో అన్న భావన కూడా అందరికీ కలుగుతోంది. చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణముల చేత సూర్య తాపాన్ని ఏ విధంగా హరిస్తాడో అదేవిధంగా తన భక్తుల తాపత్రయాలను తన దృక్కుల చేత తొలగింపచేయగలని తెలుపుతూ స్వామి చక్కగా మెల్లగా చల్లగా చంద్రప్రభా వాహనంపై ముందుకు కదులుతూ ఉన్నాడు. నిరంతర గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటే స్వామి మునుముందుకు వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. గోవిందనామ స్మరణయే అమృతతుల్యము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహరము, నీ నామము అమృతపూర్ణము, నీ నామము నే తలందు నిత్యము స్వామి అని ప్రతి భక్తుడు కూడా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. స్వామి, నీ నామస్మరణే సమస్త భాగ్యములను అనుగ్రహిస్తుంది. కలియుగంలో భగవన్ నామస్మరణయే అత్యంత పుణ్యప్రదమైనటువంటి భక్తి మార్గము అంటూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అచ్యుత అనంత గోవింద అన్న నామోచ్చారణ రూపమైనటువంటి ఔషధం ఏదైతే ఉందో అది సమస్త రోగములను నివారిస్తుంది. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు శశబిందుహు అని కూడా పేరు. శశయవ విందుర్లక్ష్య యస్య చంద్రస్య విద్యతే తద్యత్ ప్రజాస్స పుష్ణాది శశబిందుస్తతో హరిహి అని. శశము అనగా కుందేలు. కుందేలు వలె బిందు ఎవనికి కలదో అట్టి చంద్రుడు శశబిందువు అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అట్టి శశబిందుని లేదా చంద్రుని వలె ప్రాణులను పోషించేవాడు కనుక ఆ సాదృశ్యము చేత శ్రీహరిని కూడా శశబిందుహు అని స్తుతిస్తూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇదే తత్వాన్ని ప్రబోధిస్తూ పరమాత్మ, దామావిశ్యజ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక అని, నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తూ ఉన్నానయ్యా, రసస్వరూపుడిగా చంద్రుని సస్యములన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. పరమాత్మ విరాట్ స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ నక్షత్రాణామహం శశి అని తన యొక్క దివ్య విభూతిని మనందరికీ తెలియజేశాడు. అసలు చంద్రుడు నక్షత్రమే కాదు కదా అని సందేహం కలగవచ్చు. ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది ఎవరు? చంద్రుడే. మిణుకుమిణుకుమనే నక్షత్రాల్లో కూడా ఉండేది బ్రహ్మమే. అయినా కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేది, ధ్యానానికి పనికి వచ్చేది, ఊహించుకోగలిగేది చంద్రుడు కనుక నక్షత్రాణామహం శశి అని భగవద్ విభూతిని మనకి ప్రకటించాడు. ఏకశ్చంద్ర తమోహంతి నచ

0: తారాగణైరపి అని అనేక వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చీకట్లను తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడొక్కడే. అలాగే రాత్రిపూట ఆకాశంలో మనకు ఆ నక్షత్రాల కన్నా కూడా ఎవరిని చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది అంటే ఆ చంద్రభగవాన్నే. అలాగే శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి స ఏకహ, ఆయన ఒక్కడే. సముద్ర తరంగ న్యాయం చేత భగవంతుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. సముద్ర తరంగ న్యాయం అంటే లోకంలో సముద్రం నుండి నుడగా బుడగా తరంగములు మొదలగవన్నీ ఉత్పన్నములవుతాయి. సరిగ్గా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రము నుండి ఉత్పన్నమైనవే. సముద్ర స్వరూపం కంటే భిన్నంగా ఉన్నవి కాదు, సముద్రాత్మకులే, సముద్ర స్వభావాన్ని కలిగినవే. అలాగే పరమాత్మ కూడా అన్నిటా తానుంటూ అందరినీ అనుగ్రహించే విధంగా ఇక్కడ స్వామి అనేక రూపాలతో అనేక వాహనాలలో విహరిస్తూ ఉన్నా, భిన్న వాహనాలు కనిపించినా అందులో ఎప్పుడూ విహరించేది ఆ స్వామి పరంధాముడు పరమాత్మే. సకల చరాచర జగత్తులో వ్యాపించి సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడే, సర్వవ్యాపి అయి ఉన్నటువంటి వాడు, విష్ణు శబ్దానికి సార్థకతని చేకూర్చినటువంటి పరమాత్మ పరంధాముడు చల్లనైనటువంటి కిరణములతో ప్రకాశిస్తూ భక్త బృందాలు నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి. చంద్రుల్లో ఒక చిన్న మచ్చ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆయనకి అలంకారమే అయింది. అలాగే మానవులలో మనకి తెలుసో తెలియకో ఏదో చిన్న దోషం చేసినప్పటికీ కూడా స్వామి ఏదైనా నీ యొక్క నీ భావనతో నీపై అన్నీ మనస్సు నిలిపి చేస్తున్నామని కనుక మనం చేసినట్లయితే మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన తొలగించి మనం జన్మ సార్థకత చేకూర్చుకునే విధంగా, అసలు జన్మే రాని విధంగా, జన్మ రాహిత్యమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు అని మనకి పురాణ ఇతిహాసాది గాథల్లో చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్రతి వాహన సేవలో కూడా భక్తులను అనుగ్రహించడానికి, దివ్యమైనటువంటి తాత్విక చింతనను అందించడానికి స్వామి తనంతట తానుగా మలయ కునియనింద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిగా ధ్రువమూర్తికి ఎంతటి శక్తివంతుడో ఈ మలయప్ప స్వామి కూడా ఈ కొండలలోనే లభించినవాడని మనకి ఐతిహ్యం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఇక్కడ మనకు ఆ చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవ విశేష అంశాలను మనం ఆచార్యులు శేషాచార్యులు గారి యొక్క దివ్యమైనటువంటి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి సేవలో తరించే విధంగా ఒక్కసారి ఎలుగెత్తి గోవింద నామాన్ని వెలుగుదాం. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: ఈనాడు స్వామివారి యొక్క అలంకరణ చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందమైనటువంటి పుష్పములతో మాలలు కట్టి స్వామివారికి అలంకారం చేశారు. ఆనాడు యశోదాదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ స్వామిని మనసారా అలంకరించుకుందో ఆ రకమైన అలంకారాలన్నీ స్వామివారి ఆ స్వరూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. గోకులంలో గోపాలకులందరినీ కూడా అలరించినటువంటి ఆ వేణునాదం, ఆ వేణువుని ఎంతో అలవోకగా అలా పెదవులపై నిలిపి గానం చేస్తూ ఆ స్వామివారు ఒక పక్క హృదయంగా మరొక పక్క వీరరసాన్ని ప్రకటిస్తూ స్నిగ్ధ గంభీర మనోహరమైనటువంటి దివ్య రూపంతో అలా అర్చక స్వాముల చేత, పరిచారకుల చేత, సేవకుల చేత, భక్తజన బృందముల చేత చక్కగా సేవింపబడుతూ ప్రార్థింపబడుతూ ఈ తిరుమాడ వీధులలో మనందరికీ కమనీయంగా కనిపిస్తున్నారు. ఏమిటి ఈ రకంగా కనిపించటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఎవరికైనా ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినట్లయితే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణస్వామి యొక్క వృత్తాంతము, ఆనాటి ధర్మములు ఇవన్నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా గోచరమవుతాయి. మనకున్నటువంటి ఈ శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, భారతము, భాగవతము, ఇటువంటి శబ్ద ప్రమాణాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి ధనములే అవుతాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తరువాత తరాల వారికి చక్కగా అందించవలసి ఉన్నాయి. అలాగే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మన ప్రాచీనమైన ఇతిహాస పురాణములు, వృత్తాంతములు, శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యమైన చరిత్రలు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ద్వారా, వాటిని స్మరించుకోవటం ద్వారా ధర్మబద్ధమైనటువంటి ఒక చక్కని మార్గంలో నడవడిక కలిగి ఉండడం అనేటువంటిది మనకి

0: అభ్యాసం అవుతుంది. ఎన్ని తరాలు మారినా కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంతో నడుస్తున్నప్పటికీ కూడా ఆ కలి ప్రభావం మన మీద పడకుండా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారముల యొక్క ఆ చల్లదనం అనేటువంటిది నిరంతరము మన్ని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతటి పరమాత్ముడు మన ఎదుటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవాలి? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ స్వామి, ఆనాడు ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ కృతయుగంలో కానీ నీవు ధరించినటువంటి విశేష అవతారములను గురించి పెద్దల ద్వారా వినడమే తప్ప ఏనాడూ మిమ్మల్ని కల్లారా దర్శించే భాగ్యం మాకు కలగలేదయ్యా. కానీ ఈ కలియుగంలో మా అదృష్టం ఏంటంటే ఈ మానవ జన్మ ధరించినందుకు ఆ శ్రీకృష్ణస్వామిగా అనేక రకములైనటువంటి రూపములలో నిన్ను ఈనాడు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ చంద్రప్రభ వాహన సేవలో దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. గోపాలురు గోపికలు నీ సాంగత్యాన్ని అనుభవించి ఎంతో తన్మయులైపోయారు. ఆ తన్మయత్వాన్ని మేము తలుచుకుంటూ ఈనాడు మేము కూడా ఆ తన్మయ భావాన్ని పొందుతూ ఉన్నాము, నీలో లీనమైపోతూ ఉన్నాము అని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఈ శరీరమంతా కూడా ఆ స్వామి యొక్క పారవశ్యంతో రోమాంచితమై ఆ స్వామినామాన్ని మనం చక్కగా గానం చేస్తూ ఉంటే ఈ కంఠము గద్గదమై కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జాలువారుతూ ఉంటే ఓ స్వామి, ఎల్లప్పుడూ నీ పాదారవిందములను ధ్యానించేటువంటి వాళ్ళు ఆ అమృత రసాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి వాళ్లకు ఇంతకన్నా అదృష్టమైన అదృష్టం ఏమున్నది? మానవ జన్మ ధరించినందుకు ఇదే కదా నిజమైన అదృష్టము. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు జన్మ జన్మలలో లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి. ఏ జన్మ ధరించినా ఏ రూపాన్ని ధరించినా కీటకమైన మానవ రూపమైన జంతు రూపమైనా కూడా ఆయా జన్మలలో మాత్రం నీ పాదముల యందు మా మనస్సు అనేటువంటి రాజహంస విహరించాలి. మా మనస్సు అనే రాజహంస నీ పాదములనేటువంటి పంజరంలో బంధింపబడాలి అని ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటూ ఉంటామయ్యా. గోవింద, ఈ తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో నీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడేటువంటి ఒక చక్కని అవకాశాన్ని అదృష్టాన్ని ఈ కలియుగంలో కలవు వెంకటనాయక అని బిరుదుని సార్థకం చేసుకుంటూ అందించావయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 853,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాల్లో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
0: రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 853,000 మందికి పైగా వయోవృద్ధులు సుమారు 46 లక్షల సహాయక పరికరాల ద్వారా లబ్ధి పొందారని కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపింది. అటల్ వయో అభ్యుదయ యోజన కింద రాష్ట్రీయ వయోశ్రీ యోజన వయోవృద్ధులకు మెరుగైన సహాయాన్ని అందిస్తోందని పేర్కొంది. 2017లో ప్రారంభించబడిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వయో సంబంధిత వైకల్యాలు, బలహీనతలతో బాధపడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వర్గాల వారికి ఉచిత సహాయక జీవన పరికరాలను అందిస్తుంది. వయోవృద్ధుల్లో అందుబాటు స్వతంత్ర జీవనాన్ని మెరుగుపరచడానికి వీల్చైర్లు, చేతికర్రలు, వినికిడి పరికరాలు, కళ్లద్దాలు వంటి సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సమృద్ధి గ్రామ్ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించడానికి వీలు కల్పించిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ధి గ్రామ కార్యక్రమ తదుపరి దశను టెలికమ్యూనికేషన్ల శాఖ, స్టార్టప్లు, సేవా భాగస్వాములతో ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రతి గ్రామం గడప వద్దకు సాంకేతికతను తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేస్తూ జిల్లాల వ్యాప్తంగా విస్తరించడానికి వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కాగా వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 సెల్ఫ్ సర్వీస్ ప్లాట్ఫామ్ను కూడా ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. అధికారిక ఆయుర్వేద దినోత్సవ వెబ్సైట్లో 3 లక్షలకు పైగా పాల్గొనేవారు నమోదు చేసుకున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి తమ మద్దతును కూడా ప్రకటించారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు గణనీయమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాయని, ఇది దేశవ్యాప్త వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆయుర్వేద డే .org.inలో అందుబాటులో ఉన్న ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా నిర్వహించబడుతున్న కార్యక్రమాల పౌర భాగస్వామ్యం, నమోదు, నివేదన కోసం ఒక డిజిటల్ వేదికగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్త.

వార్తలు వింటున్నారు. దేశంలో 1000కి పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆమె నేషనల్ ఫార్మలరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ రోగి భద్రత డేటాబేస్కు ఫార్మకోవిజిలెన్స్ డేటాను

0: పక్కన ఉదాహరణగా నిలిచిందని అనుప్రియ పటేల్ తెలియజేస్తూ,
1: ఇండియా టుడే హాస్ రిజన్ ఫ్రమ్ ద 123rd పొజిషన్ బిట్వీన్ ద ఇయర్ 2009 అండ్ 14 టు బీయింగ్ 8th ఇన్ ద వరల్డ్ ఇన్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పేషెంట్ సేఫ్టీ డేటా టు WHO డేటాబేస్. టుడే వరల్డ్ ఓవర్ దేర్ ఆర్ అరౌండ్ 25 కంట్రీస్ విచ్ రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్ ద ఇండియన్ ఫార్మాకోపియా.
0: ఆక్సిలరీ పవర్ యూనిట్ ఏపీయులను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ యాక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. T-72 T-90 ట్యాంకుల కోసం ఉద్దేశించిన ఈ యూనిట్లను 586 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈరోజు న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ట్యాంకులోని ఫైర్ కంట్రోల్ సిస్టమ్, ఫైరింగ్ సర్క్యూట్, గన్ స్టెబిలైజేషన్ సిస్టమ్, తదితర అనుబంధ భాగాలకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏపీయు ఒక ప్రత్యామ్నాయ వనరు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయంగా అభివృద్ది చేసిన ఏపీయులతో భారత సైన్యం విశ్వసనీయత, సుస్థిరత మరింత బలోపేతమవుతాయని ఆ శాఖ పేర్కొంది. భారతదేశ స్వచ్ఛ ఇంధన దార్శనికత సాధనలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సికి కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సికి 15వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ పునరుత్పాదక ఇంధన పరివర్తనలో పెరుగుతున్న భారతదేశ నాయకత్వానికి సికి 15 ఏళ్ల ప్రస్థానం ఒక నిదర్శనమని చెప్పారు. గడిచిన 15 సంవత్సరాల్లో సెకి 41 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని నిర్మించడంలో సహాయపడింది. అలాగే సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. నోమాడిక్ ఎలిఫెంట్ పేరిట భారత మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం 18వ ఎడిషన్ ఉత్తరాఖండ్ పితోర్ఘట్లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ఈరోజు ప్రారంభమైంది. ఇది భారత మంగోలియా దేశాల మధ్య మాత్రమే నిర్వహించే వార్షిక ప్లూటూన్ స్థాయి విన్యాసమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు పాక్షిక పట్టణ పర్వత ప్రాంతాలలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు చేపట్టేందుకు ఇరుపక్షాల సంయుక్త సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. రెండు సైనిక దళాలకు వాస్తవిక కార్యాచరణ పరిస్థితుల్లో కలిసి శిక్షణ పొందేందుకు, సంయుక్తంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాయని వివరించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సంయుక్త శిక్షణ జరగనుంది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మత్స్యకారులు తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లవద్దని IMD హెచ్చరించింది. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం UNGA 81వ సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సెషన్లో ఆయన ప్రసంగించనున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఓ పాట.

కాలియా చిత్రం కోసం కిషోర్ కుమార్ ఆశా భోంస్లే పాడిన పాట విన్నారు. మజ్రూ సుల్తాన్పూరి గీతానికి సంగీతం ఆర్డి బర్మన్ అందించారు. ఇప్పుడు వినండి, లక్కీ సినిమా కోసం సోనూ నిగమ్ పాడిన పాట. పాట రచన సమీర్, సంగీతం అద్నాన్ సమీ.

చిత్ర జగత్ హిందీ ఫిలిం గీతాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

కలుసుకోవాలని చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ కల్పన పాడిన పాట విన్నారు. ఈ పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి పాడిన ఆ పాట కలిసొచ్చిన అదృష్టం చిత్రంలోనిది. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, అది సంగీతం టివి రాజు. ఇప్పుడు వినండి సఖి చిత్రంలో ఎస్ జానకి, శంకర్ మహాదేవన్ పాడిన పాట. వేటూరు సుందరరామూర్తి రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

రాజేష్ బృందం పాడిన ఆ పాట జోరుగా హుషారుగా చిత్రంలోనిది. ఆ పాట రచన గురుచరణ్, సంగీతం మణిశర్మ. ఇప్పుడు వినండి ఘంటసాల పీసుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఘంటసాల. చిత్రం పేరు జరిగిన కథ.

జాజిమల్లి చిత్రం కోసం సునీత పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ రచనాది, సంగీతం భేరి ఉమామహేశ్వర్. ఇప్పుడు వినండి, రాక్షసుడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్పై రోజువారీ ముఖ్యాంశాలు వింటారు.

0: 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియా క్రీడలపై రోజువారీ నివేదిక విన్నారు. ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ కె వందన గారి గాత్రం వింటారు. శ్రీమతి చల్లా ప్రభావతి గారు వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారు మృదంగం. ముందుగా తులసీ దళములచే మాయమాళవ గౌళరాగం రూపకతాళం త్యాగరాజస్వామివారి కీర్తన వినండి.

ఇప్పుడు కృపాలవాల నాదవరాంగిణి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

చివరిగా స్వరరాగసుధ, శంకరాభరణం రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి వారి కీర్తన.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో డాక్టర్ కె వందనా గారి గాత్రం విన్నారు. శ్రీమతి చల్లా ప్రభావతి గారు వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు: రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో సుందరకాండ 4వ భాగం వింటారు. గానం శ్రీ ఎంఎస్ రామారావు గారు. 6:30 వినదగు మాటలు వినిపిస్తారు శ్రీ కె మారుతీరావు గారు. 6:35 క్షేత్రస్థాయిలో రసాయనిక ఎరువుల నాణ్యత పరీక్షల గురించి మడకసిర ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాసరావు గారు సేద్యపు శుద్ధులు అందిస్తారు. ప్రాంతీయ వార్తలు 6:45 6:55 ప్రసార వివరాలు: 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక వింటారు. 7:20 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు జరిగే రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:00 ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన చర్మ వ్యాధులు కారణాలు చికిత్స గురించి డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారి ప్రసంగం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 విద్యుదయస్కాంత ప్రేరకుడు మైకేల్ ఫారడే సైన్స్ రూపకం వింటారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:30. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 10:30 11:45 12:15 వాణిజ్య ప్రకటనలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం రేపు సాయంత్రం 5:30. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు 8:30. 8:45 నందనవనం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి ఇ రాజ్యలక్ష్మి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, 10:00 జపాన్లో జరిగే 20వ ఏషియన్ గేమ్స్పై రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి.

పూర్తవుతాయి. 10:20 హరికథ. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:03. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్లీ రేపు ఉదయం 5:55 101.7 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అందాక మీ సాయి ప్రసాద్కు సెలవు. మరి నమస్తే, జై హింద్.